ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 2వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం ఇప్పుడు 5:58 దాటి 44 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 27 రాజ్యసభ స్థానాలు, 3 రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి 8 చివరి తేదీ, 9 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవటానికి 11 వరకు గడువు ఉంటుంది. 18 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దేశంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు నిలకడగా కొనసాగుతున్నాయి. 2026 మే నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు 1.94 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత సంవత్సరం ఇదే నెలలో వసూలైన 1.88 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 3.2% అధికంగా ఉన్నట్లు తెలిపింది. సంక్షేమంతో పాటు అభివృద్ది, సుపరిపాలన అందిస్తూనే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో జరిగిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతం, క్షేత్రస్థాయిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడంపై రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీలకు చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తున్న భారీ పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో నిన్న నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్ లో రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అభివృద్దికి కొత్త సరిహద్దులు అనే పేరుతో జరిగిన ఈ సదస్సులో భాగంగా భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం, ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్ లో లోకేష్ ప్రసంగించారు. సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలబెట్టాయని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దేశ 18వ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే అధికారికంగా తన కార్యకలాపాలను నిన్న ప్రారంభించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఒక భావోద్వేగపూరితమైన, చిరకాల కళ నెరవేరిన చారిత్రక ఘట్టం అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. రాష్టంలో నిర్వహించిన మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా జరిగిందని క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

వందన భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ వ్యాసరాయకృత శ్రీనివాస స్తోత్రం విన్నారు. వందనలో ఇప్పుడు ఒక ఆధ్యాత్మ రామాయణ కీర్తన.

వందన భక్తి గీతాలు వింటున్నారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి ఆంజనేయ స్తుతి విన్నారు. వందన కార్యక్రమంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య నామావళి.

0: వందన భక్తి గీతాలు విన్నారు. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
2: సూర్యఘర్ చేయాలి, అందరు ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం మీద 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతో అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
1: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్టలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొటారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
3: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైనవి. మళ్లీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. అన్ని గూడెలల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికి.
1: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందని మంత్రి పేర్కొంటూ
4: రైతాంగానికి కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడానికి కోసం ప్రెస్ చూపించారు. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూవ్మెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్టంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక

మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథూర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్తి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
4: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
5: సరేమా.
4: వెళ్ళకుండా ఇంకేం వెతుకుతున్నావు?
5: బైక్ కీస్ కనబడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
4: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
6: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్దంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ది, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ది, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్దత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5 ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛభారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1 నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యకులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్, మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండీ పేర్కొంది. నీట్ యూజీ 2026 పునః పరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్

కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునః పరీక్షను సీబీటీ మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. సమయం 7:15 కావస్తుంది. ఇప్పుడు భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 29వ శ్లోకం.
2: బుద్ధేర్భేదౌ ధృతేశ్చైవ గుణతస్త్రివిధౌ శృణు

ధనంజయ. ఓ అర్జున, పృథక్త్వేన వేరువేరుగాను, అశేషేణ సంపూర్ణంగాను, ప్రోచ్యమానం నాచేత చెప్పబడుతున్నట్టి, బుద్ధేహ బుద్ధి యొక్క, చ ఏవ మరియు, ధృతేహ ధృతి యొక్క, గుణతః గుణాలను బట్టి, త్రివిధం మూడు రకాలైన, భేదం శృణు భేదాన్ని గురించి విను. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు.

అర్జున, త్రిగుణాలను బట్టి బుద్ధి, ధృతి అనేవి కూడా మూడు రకాలుగా ఉంటాయి. వీటి గురించి విడివిడిగా సంపూర్ణంగా వివరిస్తాను, విను.

అర్జునుడికి త్యాగ సన్యాసాలను గుణపరంగా విభజించి సమన్వయించుకోవడం చేతకాలేదని గుర్తించిన భగవానుడు ఆ రకమైన వివరణ ఇవ్వడం కోసమే ఈ సింహావలోకనాధ్యాయాన్ని ప్రారంభించాడని అధ్యాయ అవతారికలోనే మనం చెప్పుకున్నాం. బుద్ధిని సాత్విక కర్తృత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి ముఖ్య సాధనమని, తాను ప్రస్తావించిన ధృతిని, సర్వమానవులు నిత్యం కోరుకునే సుఖాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఇక్కడ బుద్ధి, ధృతి, సుఖాల వివరణ మేధావులకు అక్కర్లేదు, సామాన్యులకు కావాలి. భగవానుడు సర్వజన పక్షపాతి కనుక, ఓ మేధావి ధనంజయ, నీకు అక్కర్లేకపోయినా ఇతరుల కోసం ఈ వివరణ చేస్తున్నాను, నువ్వు కూడా జాగ్రత్తగా విను అంటున్నాడు. అందుకే ధనంజయ అనే సంబోధన.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

శుభోదయం, గుడ్ మార్నింగ్. వివిధ భారతి శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎన్నో విషయాలు, ఇంకా వాటన్నింటితో పాటు ఎన్నో కవర్లు, వాటితో పాటు ఎన్నో సాంగ్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నేను మీ ముందుకు వచ్చేసాను వివిధ భారతి స్టూడియోస్లోకి. 7:27 దాటి 28 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి ఇంకా ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సిద్ శ్రీరామ్ వాయిస్లో. మన కాఫీ టైంని ఇంకా ప్రారంభించేద్దామా? నిజంగా అసలు రోజు ప్రారంభించాలి అన్నా, అసలు ఏ పని చేయాలి అన్నా కూడా ఎవరికైనా ముందుగా

కావాల్సింది ఏంటంటే మానసిక ప్రశాంతత. మరి మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది? సో మనస్సు ప్రశాంతంగా ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారన్నమాట. అసలు ప్రశాంతంగా ఉండాలంటే అవసరమైనదే ఆలోచించాలి, అవసరమైన పనులే చేయాలి, అప్పుడే అది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనసులో ఎన్నో ఆలోచనలు, అవసరమైనవి ఉంటాయి, అనవసరమైనవి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అసలు ముందుగా మనసు దేని గురించి ఆలోచిస్తుంది అంటే కనుక కళ్ళెదురకుండా కనబడే వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కళ్ళెదురకుండా కనబడే వాటి గురించి ఆలోచిస్తూ ఒకసారి ఆల్రెడీ కనబడినవి, ఇంకా ఆలోచించినవి, ఏదేదో ఆల్రెడీ మనం చూసేసినవి, ఇలా రకరకాలుగా ఒక సిరీస్లో అవి రీల్స్ తిరుగుతూనే ఉంటాయన్నమాట. మరి ఇలాగా తిరుగుతూ ఉంటే మనిషి ఆలోచనలు కూడా ఆ విధంగా పరిగెడుతూ ఉంటే ఏం చేయాలి? సో మానవ శరీరంలో రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్, దీంతోపాటు నర్వ్ ఇంపల్స్. మరి ఏంటి నర్వ్ ఇంపల్స్ అని అనుకుంటున్నారా? ఏదైనా సరే మనం ఎక్కడికైనా, అదే మనం ఇంట్లో ఉన్నప్పుడు కాస్త ఆకలి వేస్తే కిచెన్లోకి వెళ్ళి టేబుల్ పైన ఏమున్నాయని చెప్పేసి చూస్తూ ఉంటాం. గబాల్న ఏదైనా కొంచెం హాట్ అయిన సబ్స్టెన్స్ ఉంటే గనక దాన్ని తెలియకుండా పట్టుకుంటే వెంటనే చెయ్యి వెనక తీసేస్తాం కదా. సో దట్ ఇన్స్టంటేనియస్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్నే నర్వ్ ఇంపల్స్ అని అంటారన్నమాట. అది వేడిగా ఉందని మనకి తెలియదు, కానీ పట్టుకోగానే ఒక్కసారిగా చెయ్యిని వెనక్కి తీసేస్తాం, మన దానంతటా అదే చెయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది, అదే నర్వ్ ఇంపల్స్ అన్నమాట. సో ఈ విధంగా మానవ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ కానీ, ఇలాగా ఏదైనా ఇన్స్టంటేనియస్ యాక్షన్స్ జరిగినప్పుడు నర్వ్ ఇంపల్స్ కానీ, వాటంతటా అవే జరిగిపోతూ ఉంటాయి. మనమంటూ కూర్చుని ఇలా చేయాలి, ఇక్కడికి బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి, లేకపోతే గనక నర్వ్ ఇంపల్స్ ఈ విధంగా పనిచేయాలని చెప్పేసి దానికి మనం ఏమైనా చెప్తామా? కాదు కదా. సో వాటంతటా అవే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఏదో ఒకటి ప్రపంచంలో కూడా వాటంతటా అవే జరిగిపోతూ ఉంటాయి. సో అలా జరిగిపోయే వాటిని అలా జరగనివ్వండి, అలా చూస్తూ ఉండండి. అంతేగాని వాటి గురించే ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటే గనక అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుందన్నమాట. కాబట్టి అవసరమైన వాటి గురించే ఆలోచిద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుందాం. మరి మనసు గురించి ఇంత విన్నాం కదా. హోలీ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ మీకోసం ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

7:36 దాటి 8 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుత్ ఆర్జే ఆదిత్య.

హోలీ మూవీ నుంచి ఆర్పి పట్నాయక్ ఇంకా సాధన సర్గం పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. మనం కాఫీ టైంలో మరి ఈరోజు ఎవరి గురించి నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే, ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, ఆయన తెలుగు స్వాతంత్ర సమరయోధుడు అనమాట. మరి ఎవరైనా సరే తమ డెవలప్మెంట్ కోసమే ఎవరైనా కూడా పాటుపడుతూ ఉంటారు, ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అటువంటి వాళ్ళు అంటే మనం అందరం కూడా ఒక సమాజంలో ఉంటూ ఉంటాం కదా, మరి ఆ సమాజానికి సంబంధించిన సామాజిక పరిస్థితులు అస్సలు బాగోకపోతే ఇంకా సమాజం గురించి భయపడాల్సిందే తప్ప ఇంకేమీ కూడా ఆలోచించలేరు. అంటే తమ డెవలప్మెంట్ గురించి కానీ సమాజానికి సంబంధించిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించలేరు అన్నమాట. అదే సమయంలో చాలామంది భయంతో ఇంకేంటంటే కేవలం తమ గురించి, తమ కుటుంబం గురించి తప్ప గొప్పగా ఆలోచించడానికి కూడా వీలుండదు. ఎందుకంటే సమాజం అంతా కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితి నుంచి సమాజం ఎప్పుడు బయటపడుతుంది, మనందరం ఎప్పుడు బాగుంటాం అని ఆ రెండు ఆలోచనలు తప్ప, ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా పైకి రావాలి, ఇంకా ఇంత డెవలప్మెంట్ అవ్వాలి, ఇలా రెవెన్యూ రావాలి అని చెప్పేసి ఎటువంటి ఆలోచనలు కూడా చేయలేరన్నమాట. ముందు ఆ భయం పోవాలి. మరి ఆ భయాలున్న రోజు బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఏమైపోతోందని భయపడేవారు కొందరు. ఇంకొందరు భారతదేశానికి స్వాతంత్రమే ముఖ్యమని భావించి తమ జీవితాలను, సర్వస్వాన్ని దేశానికి అంకితమిచ్చిన స్వాతంత్ర సమరయోధులు ఎందరో. ఆ స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, తెలుగు స్వాతంత్ర సమరయోధుడు. మరి ఆయన గురించి ఈరోజు కాఫీ టైంలో నేను మీతో షేర్ చేసేస్తాను. మరి షేర్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత సాంగ్ అయితే వినేస్తారు. ఆ తర్వాత మరి ఇంకా స్టే ట్యూన్ టు విత్ భారతీయ ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: 101.3కి
1: ట్యూన్ చేసావా?
0: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

7:47 దాటి 18 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి స్వాతంత్ర సమరయోధులు అయిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి నేను మీతో షేర్ చేస్తాను కదా. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఎప్పుడు జన్మించారు అంటే 1889 June 2 జన్మించారన్నమాట. ఆయన ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో జన్మించారు. ఆయన తండ్రి ఉపాధ్యాయులుగా పనిచేసేవారన్నమాట. అందుకే కాబోలు గోపాలకృష్ణయ్య గారికి చదువంటే చిన్నప్పటి నుంచి ఎంతో మక్కువ. ఆయన పాఠశాల విద్యాభ్యాసం అంతా కూడా బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో సాగింది. ఆ తర్వాత స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో చదువుకున్నారన్నమాట. ఆ తర్వాత అంటే స్కాట్లాండ్లో చదువు పూర్తయిన తర్వాత ఆంధ్రాకి తిరిగి వచ్చేసి రాజమండ్రిలోని గవర్నమెంట్ కాలేజీలో, ఆ తర్వాత మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీలో కూడా పనిచేశారు. ఇంకా చెప్పాలంటే 1920 అనేది ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగిన సంవత్సరం అన్నమాట. ఆయన కలకత్తాలో నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొని తన జీవితం ఇంకా స్వాతంత్ర సేవకేనని నిశ్చయించుకున్నారు. తన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి స్వాతంత్ర్యం సత్యాగ్రహం కోసం తన జీవితాన్ని ఉపక్రమించడం జరిగింది. మరి నిజంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే గనక అప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటారు. మరి అప్పటికప్పుడు అలా తీసేసుకోవాలి అంటే గనక దానికి సంబంధించి ఇంకా నాలెడ్జ్ కొంచెం మనకి ఖచ్చితంగా ముందే ఉంటుందన్నమాట. సో ఏదైనా నిర్ణయం మనం కోపంలో తీసుకోకూడదు అని చెప్తూ ఉండడానికి కారణం ఇదే. ఎందుకంటే కోపంలో ఏ నిర్ణయం తీసుకుంటామో తెలీదు, కానీ నిజంగా కొంచెం ఆలోచిస్తూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా సమావేశం విన్నప్పుడు, లేకపోతే ఎవరిదైనా మంచి కోట్ విన్నప్పుడు నిర్ణయం తీసుకున్నామంటే దానికి సంబంధించిన పూర్వపు ఆలోచన మనం ఆల్రెడీ ఎక్కడో వినే ఉంటాం, ఎక్కడో చదివే ఉంటాం. అలాగా మరి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి స్వాతంత్ర్యంకి సంబంధించిన బీజం ఎక్కడ పడింది అంటే గనక యానీ బీసెంట్ గారి రచనల్లో అన్నమాట. 1919 యానీ బీసెంట్ నిర్వహించిన హోమ్ రూల్ ఉద్యమం గురించి తెలుసుకుని అందులో కూడా పాల్గొనడం జరిగిందన్నమాట. ఇంకా ఆ తర్వాత సంవత్సరం 1920 కల్కత్తాలో సత్యాగ్రహ సమావేశం అనంతరం స్వాతంత్ర్య సిద్ధికే ఆయన జీవించాలి అని నిర్ణయించుకున్నారు. మరి స్వాతంత్ర్యం అంటే ప్రతి మనిషిని కూడా ముందుకు తీసుకురావాలి. స్వాతంత్ర్యం యొక్క విలువలను వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. దేశానికి, దేశ ప్రజలకు సేవ చేయాలి. అందుకోసం నిర్విరామంగా కృషి చేయాలి. దానికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1921 రామదండు పేరుతో ఒక సమూహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కేవలం ఆయన ఒక్కరే తిరగడం కాదు, ఆయన యొక్క ఆలోచనలు ముఖ్యంగా రామదండుకి చెప్పేవారన్నమాట. సో ఈ రామదండు ఏంటంటే మెడలో రుద్రాక్షలు ఇంకా నుదుట కుంకుమ తిలకం దిద్దుకొని ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ దేశ సేవ, ప్రజల సేవ గురించి అందరూ కూడా అన్ని ఊళ్ళల్లో తిరుగుతూ చెప్తూ ఉండేవారన్నమాట. సో ఆ విధంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జీవితంలో ఆంధ్ర స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం ఒకటి అప్పుడు వచ్చింది. ఏంటి ఆ ముఖ్యమైన ఘట్టం, ఇంకా ఆంధ్ర స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

7:57 దాటి 58 నిమిషాలు కావస్తుంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఇంకా ఆంధ్ర ఫ్రీడమ్ స్ట్రగుల్ కి సంబంధించి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జీవితంలో ముఖ్యమైన ఒక ఘట్టం ఉందన్న కదా, అదే చీరాల పేరాల ఉద్యమం. బ్రిటిష్ కాలంలో చీరాల గ్రామం మొత్తం కూడా రెవెన్యూ కలెక్షన్ ఎంత ఉండేదంటే 4000 ఉండేదన్నమాట. సో అప్పట్లోనే చాలా ఎక్కువగా వస్తూ ఉండేది రెవెన్యూ. కాబట్టి చీరాలకి పేరాల అనే ఊరిని కలిపి మున్సిపాలిటీగా మార్చి ఎక్కువ పన్నులు రాబట్టాలని మద్రాస్ ప్రెసిడెన్సీ అప్పట్లో భావించిందన్నమాట. మరి ఏదైనా ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ని డెవలప్ చేయాలని చెప్పేసి మనం భావిస్తూ ఉంటారు. ఇంకా అలాగే మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. కానీ అక్కడ రిసోర్సెస్ని డెవలప్ చేసేందుకు బదులుగా అక్కడ నుంచి ఎక్కువగా ట్యాక్సెస్ రాబట్టాలి అందరూ ఉన్నవాళ్ళే అని చెప్పేసి అలాగా బ్రిటిష్ భావించిందన్నమాట. సో ఎక్కువ పన్నులు రాబట్టాలంటే జనాలు ఇంకా ఎక్కువగా పన్నులు కట్టాల్సి వస్తుంది, ఇంకా ఏవేవో పనులు చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు

అంతా కూడా వ్యతిరేకించారు. వారికి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఎదురు నిలబడి పన్నులు కట్టేది లేదు అని బ్రిటిష్ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇంకా బ్రిటిష్ వారు కూడా ఇదే నిర్ణయం మీద ఉన్నారన్నమాట. సో చీరాలని ఎలాగైనా మున్సిపాలిటీ చేయాలి అని చెప్పి అదే సమయంలో గాంధీ గారు విజయవాడకు వచ్చి ఉన్నప్పుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు గాంధీజీని కలిశారన్నమాట. అహింసాయుతంగా సత్యాగ్రహ పద్ధతిని అనుసరించినందుకు గాంధీ గారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని ప్రోత్సహించారు. ఇంకా గాంధీ గారి సలహా పైన ఊరు నుంచి బయటకు వచ్చేసి రామానగర్ దగ్గర గుడారాలు వేసుకున్నారు చీరాల్లోని ప్రజలంతా కూడా. మరి ఈ విధంగా గుడారాలు వేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళందరూ కూడా చీరాల్ని మున్సిపాలిటీ చేయాలనుకుంటున్నారు. మరి మున్సిపాలిటీ చేయాలి అంటే అక్కడి నుంచి ట్యాక్స్ కలెక్షన్స్ ఎక్కువగా రావాలి కదా. సో దానికోసం ఇంకా రూరల్ సెటిల్మెంట్స్ ఎక్కువయ్యాయన్నమాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది? సో సమయం 8 గంటలకు వస్తుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఏం జరిగిందో చీరాల పేరాల ఉద్యమంలో.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లైందని, చేసిన అభివృద్దిని, నెరవేర్చిన హామీలను ప్రజలకు తెలియజేయాలని, ఈ నెల 25 నుంచి పార్టీ నాయకులంతా ఇంటింటికి వెళ్లాలని, వచ్చే మూడేళ్లలో ఏం చేయబోతున్నారో కూడా వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి సూర్యగర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్టంలో ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిన్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నియామకాల్లో పారదర్శకత పాటించాలని, వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. రాష్టంలోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్టంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరి

8:04 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. సో గాంధీజీ గారు విజయవాడకి వచ్చినప్పుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు గాంధీజీ గారిని కలిశారన్న కదా. సో సత్యాగ్రహ పద్ధతిలో అహింసాయుత పద్ధతిలో ఈ విధంగా చీరాల పేరాల ఉద్యమంని నడిపినందుకు ఆయన ఎంతగానో ప్రోత్సహించారన్నమాట. అయినా సరే బ్రిటిష్ మాత్రం అదే నిర్ణయం మీద ఉంటే గనక ఊరిని ఖాళీ చేస్తే సరిపోతుంది. సో ఊరిని పక్కన ఉన్న పొలాల్లో ఇంకా రూరల్ ఏరియాస్లో ఉండడం వల్ల ఆ ఊరిని ఎటువంటి పరిస్థితుల్లోనూ మున్సిపాలిటీ చేయరు అనే నిర్ణయంతో అందరూ కూడా ఖాళీ చేశారన్నమాట. సో ఈ విధంగా చెప్పాలంటే సివిల్ రెసిడెన్స్ మూమెంట్ నిజంగా స్వాతంత్రానికి సంబంధించిన పోరాటం ప్రతి చోట ప్రతి సంవత్సరం చెప్పాలంటే బ్రిటిష్ ఉన్నంత కాలం కూడా చేశారు. కానీ కంటిన్యూస్గా ఒక సంవత్సరం పాటు నిజంగా వారి ఊరిని వారి ఇంటిని వదిలి చేయాలి అంటే గనక ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని అంతటినీ కూడా ఇచ్చారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. సో ఈ విధంగా సంవత్సరాల పాటు సాగిన తర్వాత బ్రిటిష్ వారు ఈ చీరాల పేరాల ఉద్యమానికి ముఖ్యంగా కారకులైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని అరెస్ట్ చేశారు. ఇంకా ఆ తర్వాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ట్యూబర్కిలోసిస్ వ్యాధితో కనుమూయడం జరిగింది. ఈ విధంగా ఆయన జీవితం ఎంత ఉన్నతంగా ఉన్నా సరే, ఎంత మంచి ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్నా సరే, దేశ స్వాతంత్రం కోసమే ఆయన జీవితాన్ని అర్పించారు. ముఖ్యంగా ఆయన చీరాల పేరాల ఉద్యమం ఆ పోరాటంలోనే కనుమూశారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి ఆంధ్రరత్న అనే బిరుదు కూడా ఉంది. ఆయన చదువుకుంటున్న రోజుల్లోనే గొప్ప వక్త, గాయకుడు, ఇంకా తత్వవేత్త కూడా. గోపాలకృష్ణయ్య గారు సాధన అనే ఒక జర్నల్ని కూడా నడిపేవారన్నమాట. జానపదాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద కళల అభివృద్ధికి, జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఆయన ఎంతగానో శ్రమించారు. మరి ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయాలు ఏంటంటే గనక ఇండియన్ ఫోక్ డ్యాన్స్ చాలానే ఉంటాయి. సో ఈ ఇండియన్ ఫోక్ డ్యాన్సెస్ అనేవి ప్రతి స్టేట్కి కూడా రకరకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా జానపద కళల విషయానికి వస్తే ప్రతి రాష్ట్రానికి కూడా ఎన్నో జానపద నృత్యాలు, జానపద కళలు చాలానే ఉంటాయన్నమాట. అలా ఆంధ్ర రాష్ట్రంలో జముకుల కథ, బుర్ర కథ, వీధి నాటకాలు, సాముగారడైలు, వాలకాలు, కొమ్ముబూర, ఇలాగ ఎన్నో జానపద కళలు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జానపద కళలు ఉంటే ఆ ప్రతి ఒక్క జానపద కళని ఆయన ప్రోత్సహించడం జరిగింది. అందులో ఎంతోమంది కళాకారుల్ని ఆయన రామదండు ద్వారా, ఇంకా గ్రామాల్లోనే ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాటిలో శిక్షణని అందిస్తూ ఉండేవారన్నమాట. ఇంకా వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయాలు పెంచాలని గ్రంథాలయ ఉద్యమం కూడా చేసిన వ్యక్తి. దేశ స్వాతంత్రకాంక్ష ఒకవైపు, కళలు, విద్య, పుస్తక పఠనం మరొకవైపు, ఇలాగా రెండు బాధ్యతలను తన భుజాలపైన మోసి భరతమాత, తెలుగు తల్లి, ఇంకా జానపద కళల ఉనికికి కృషి చేసిన వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఈ విధంగా తన జీవితం మొత్తాన్ని కూడా దేశ స్వాతంత్రం కోసం, ఇంకా జానపద కళల కోసం, వీటితో పాటు పుస్తక పఠనం కోసం, ముఖ్యంగా చెప్పాలంటే సమాజ సేవ కోసమే ఆయన జీవించి చూపించారన్నమాట. మరి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వినేద్దాం. సాంగ్ తర్వాత ఇంకా గుడ్ మార్నింగ్ విజయవాడలో ప్రైజెస్ విషయాన్ని చూసుకుందాం.

0: విత్ భారతీ ఎఫ్ఎం 101.3.
1: 5,000?
2: ఏంట్రా 5,000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై, సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
8: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు, ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.

8:20 దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. కపిల్ కప్లన్ ఇంకా శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే విన్నారు భర్త మహాశయలకు విజ్ఞప్తి మూవీ నుంచి. మరి ఇంకా మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఈ రోజు గోల్డ్ ప్రైసెస్ ఇంకా ఫ్యూయల్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా. గోల్డ్ ప్రైజెస్ విషయానికి వస్తే 24 క్యారెట్ 1 గ్రామ్ విలువ వచ్చేసి 15,621 రూపాయలుగా ఉంది. ఇంకా 22 క్యారెట్ బంగారం విషయానికి వస్తే 1 గ్రామ్ విలువ వచ్చేసి 14,319 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ విలువ వచ్చేసి 11,716 రూపాయలుగా ఉంది. సిల్వర్ వెండి విషయానికి వస్తే 1 కేజీ వెండి విలువ 2,89,900 రూపాయలుగా ఉంది. ప్లాటినం విషయానికి వస్తే 1 గ్రామ్ ప్లాటినం విలువ 5,923 రూపాయలుగా ఉంది. సో ఇంకా ఈరోజు విజయవాడలో ఫ్యూయల్ ప్రైసెస్ విషయానికి వస్తే గనక పెట్రోల్ వచ్చేసి 117 రూపాయలుగా ఉంది. డీజిల్ వచ్చేసి 105 రూపాయలుగా ఉంది. సిఎన్జి గ్యాస్ 1 కేజీ వచ్చేసి 91 రూపాయలుగా ఉంది. ఇంకా ఎల్పిజి డొమెస్టిక్ సిలిండర్ అయితే 937 రూపాయలుగా ఉంది. ఇంకా కమర్షియల్ సిలిండర్ అయితే 3,000 రూపాయలుగా ఉంది. పిఎన్జి గ్యాస్ విషయానికి వస్తే ఒక యూనిట్ 51 రూపాయలుగా ఉంది.

8:26 దాటి 31 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నా గుడ్ మార్నింగ్ విజయవాడలో. స్కంద మూవీ నుంచి సంజన ఇంకా శ్రీరామ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా ఈరోజు వెదర్ అప్డేట్ విషయానికి వస్తే గనక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మొత్తం మేఘాలు అంతా కూడా, అదే ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే గనక యానాం ఇంకా నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ డిస్ట్రిక్ట్స్ ఏరియాస్లో, ఇంకా అలాగే తూర్పుగోదావరి జిల్లా ఈ డిస్ట్రిక్ట్స్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, వీటితో పాటు ఇంకా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఈ రోజు. మరి ఇంకా కొంచెం కొన్ని చోట్ల వేసవి వేడి కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మిక్స్ టెంపరేచర్స్ ఇంకా మిక్స్ వెదర్స్ ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నమోదయ్యే అవకాశం ఉందన్నమాట.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 8:32 దాటి 2 సెకండ్లు కావస్తోంది సమయం. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది మధ్యలో వదిలేద్దామా అని చెప్పి, అప్పుడే మనకి ఇంకొక కోట్ కూడా గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటి అంటే, నెవర్ గివ్ అప్. మరి నిజంగా ఈ నెవర్ గివ్ అప్ అనేది కేవలం పెద్ద అయిన తర్వాతైనా కాదు, అది పసిపిల్లల స్టేజ్లో ఉన్నప్పటి నుంచి ప్రతి మనిషికి కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే, పసిపిల్లవాడికి ఏమీ తెలియదు అని చాలామంది అంటుంటాం కదా. అవును, వాళ్ళకి విషయాల పట్ల జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉండే స్టేజ్ కాబట్టి ఏమీ తెలియదు అని అనుకుంటాం. కానీ వాళ్ళు విషయాలకి సంబంధించి ఇంకా చెప్పాలంటే ప్రతిదీ కూడా నేర్చుకోవాలి అనే ఒక ఉత్సుకతతో ఉంటూ ఉంటారన్నమాట. అందుకనే పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నపిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు. ఎందుకని, వాళ్ళు చేస్తున్నారు కదా నేను కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో. సో వాళ్ళకి ఏదో వస్తుంది కదా నాకు ఏదో వస్తుంది, ఇక్కడ నుంచి ఏదో నేర్చుకోవాలి అనే చిన్న ఇంటెన్షన్ అనేది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎస్, మరి ఆ తపన, నెవర్ గివప్ అనే భావన వాళ్లలో చాలా ఎక్కువగానే ఉంటుంది. సో చెప్పాలంటే ఇంకా పాకడం, తర్వాత అడుగులు వేయటం, ఆ తర్వాత నడవటం, మరి ఇన్ని దశలు దాటిన తర్వాత ఇంకా ముఖ్యమైన దశ ఏముంటుంది అంటే గనక పెద్దవాళ్ళు కూడా పట్టుకోలేనంతగా పరుగులు పెట్టేస్తూ ఉంటారన్నమాట. మరి నిజంగా వాళ్ళు పెట్టే పరుగులకి ఇంకా కొంచెం పెద్దగా ఉంటారు కదా. సో అమ్మమ్మ నాయనమ్మలు కానీ ఇంకా పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు అలా గబాల పరిగెత్తేస్తూ ఉంటే గనక వాళ్ళు వెనకాల పరిగెత్తేసి పట్టుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే మనం ఎక్కడైనా త్వరగా పరిగెత్తేసి వాళ్ళమే పడతామో లేకపోతే మనమే పడిపోతామో అని చెప్పి చిన్న భయంతో మనం వాళ్ళు పరిగెడుతున్నా సరే పట్టుకోలేమన్నమాట. మరి నిజంగా మనుషులు పెద్దవాళ్ళు నా చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా నడుస్తున్నారు, నేను కూడా

నడవాలి అనే తపనతో పాకడం, ఆ తర్వాత చిన్న చిన్న అడుగులు వేయడం, అడుగులు వేయడం దగ్గర నుంచి నడవడం, నడవడం ప్రారంభమైందో లేదో ఇంకా పరుగులు పెట్టేస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా తపన, నెవర్ గివ్ అప్ అనే భావన కేవలం పెద్దవాళ్లలోనే కాదు, పసిపిల్లల స్టేజ్ నుంచే మనకి కనబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెవర్ గివ్ అప్, మనం ఏదైనా ఒక ప్రయత్నం అని అనుకున్నప్పుడు, అది చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఉండాల్సిందే ఖచ్చితంగా. మరి దీనికి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో, స్టే ట్యూన్డ్ టు విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

8:38 దాటి 40 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సిద్ శ్రీరామ్ వాయిస్ లో గమ్ గమ్ గణేష మూవీ నుంచి సాంగ్.

కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏదో పక్క వాళ్ళందరూ ఏమనుకుంటారు, చూస్తే బాగోదేమో అని అనుకున్నప్పుడు అలా భావించే వారందరూ కూడా ఏంటంటే కనీసం కాళ్ళు కూడా అందులో పెట్టకుండా ఏదో పక్కన కూర్చుని దానికి సంబంధించిన ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇటువంటి చెరువు కానీ సెలయర్ కానీ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన డేంజర్ పాయింట్స్ కూడా తెలుస్తూ ఉంటుంది, కాబట్టి వాటి జోలికి పోరు. ఎవరైనా కొత్తగా వచ్చినా సరే, అరే అటువైపుకి పోకండి రా, అటువైపు చాలా లోతు ఉంటుంది, ఇంకా అటువైపు వెళ్ళకూడదు, ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉంటారన్నమాట. మరి నిరంతరం పారే నదులు, లోతు తెలియని సముద్రాల సంగతి ఏంటి? వాటిని ఈదడమే గగనమని అనుకున్న మొదటి తరం మానవులు చిన్న చిన్న తెడ్లు ఇంకా పడవలతో సముద్రం అవతల కూడా వేరే ప్రపంచం ఉందని గుర్తించారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జేమ్స్ క్యామరూన్ ఆస్ట్రేలియా ఉందని గుర్తించాడు, కొలంబస్ అమెరికన్ కాంటినెంట్ ఉందని చెప్పి గుర్తించాడు, ప్రపంచానికి తెలిపాడనమాట. మరి నిజంగా వాళ్ళందరూ కూడా ఏదో క్రూజ్ షిప్ వేసుకుని అందులో 3BHK లాగా ఫ్లాట్స్ లా ఉన్న ఇప్పుడు క్రూజ్ షిప్స్కి మొత్తం చెప్పాలంటే అసలు క్రూజ్ షిప్లో ఉన్న లేకపోతే ఏదైనా మాల్లో ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. అటువంటి షిప్లో ఏమీ వెళ్ళి వెతకలేదు, కేవలం వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న పడవలపైనే వాళ్ళ ప్రయాణం ఏదో వాళ్ళ ప్రయాణం చేసుకుంటూ ఒక చిన్న కంపాస్ పెట్టుకుని ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం ఏదో నోట్ చేసుకుంటూ వెళ్ళారు. నిజంగా చెప్పాలంటే కొలంబస్ రావాల్సింది ఇండియా కనుకున్నాడు, కానీ కనిపెట్టింది మాత్రం అమెరికాని. సో ఈ విధంగా గాలి అలా తిప్పుతూ ఉంటుంది, సముద్రం కూడా మనతో పాటు కొంచెం చెప్పాలంటే ఒక ఆట కూడా ఆడుతుందన్నమాట. సో ఈ విధంగా సముద్రం అనేది మనుషులతో ఎన్ని ఆటలు ఆడినా సముద్రం పైన రవాణాని ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా సముద్ర రవాణా పైనే ఆధారపడి ఉన్నాయన్నమాట. మరి నేడు అవే సముద్రాలపై ఒక ఊరికి రాష్ట్రానికి నెలల సరిపడా సరిపోయే సరుకులను రవాణా చేసేందుకు పెద్ద పెద్ద పడవలు క్రూజ్ షిప్నే మానవుడు నడిపేస్తున్నాడన్నమాట. సో ఏంటంటే సముద్రంలోకి కాలు పెట్టాలా, ఒకవేళ కాలు పెడితే ఒకవేళ పడవలో వెళితే పక్కన ప్రపంచం ఉంటుందా లేదా అన్న క్వశ్చన్స్ దగ్గర నుంచి పక్కన ఉన్న ప్రపంచానికి ఎంత సరుకు కావాలి, ఎన్ని నెలల సరిపడా సరుకు కావాలి అని చెప్పేసి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం ఇంపోర్ట్ చేయడం అనేవి కూడా చేస్తూ ఉన్నాం. సో నెవర్ గివ్ అప్ అనే ఆలోచన అక్కడి నుంచి స్టార్ట్ అయింది, కాబట్టే చిన్న తెడ్ల పడవల దగ్గర నుంచి క్రూజ్ షిప్లు వాళ్ళకు డెవలప్మెంట్ అయితే వచ్చిందనమాట. సో నెవర్ గివ్ అప్ అనేది ప్రతి ఒక్క విషయంలో ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రయత్నం అని అనుకున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని కొనసాగించడానికి మాత్రమే కాదు ఆ ప్రయత్నంలో ఎంతో ఉన్నతిని సాధించడానికి మనిషికి తోడ్పడే ఒక చిన్న మాట. మరి ఈ నెవర్ గివ్ అప్ కి సంబంధించి ఇంకా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. గుడ్ మార్నింగ్ విజయవాడలో, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు

0: మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి FM 101.3.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

8:52 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే నెవర్ గివ్ అప్, కెరటం నా ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడినా మళ్ళీ లేస్తున్నందుకు అనేది స్వామి వివేకానంద గారి మోటివేషనల్ కోట్ అన్నమాట. సో నెవర్ గివ్ అప్ అనే భావన కూడా మనం ఇక్కడ చాలా గుర్తు చేసుకోవాలి. సో ఏంటంటే కనుక సెల్ఫ్ డిసిప్లైన్, ప్రయత్నం ఆపకపోవడం, నిరంతర కృషి అనేవి నెవర్ గివ్ అప్ వెనకాల ఉండే కొన్ని ముఖ్యమైన విషయాలు. సో నెవర్ గివ్ అప్ అంటే మళ్ళీ అందులో కూర్చుంటాం. సో అలా కూర్చుంటం కారణంగా ఇంకా టైం ల్యాగ్ అవుతుంది తప్ప దానికి సంబంధించిన డెవలప్ ఎక్కడ కనబడుతుంది. సో ఆ విధంగా కనబడాలి అంటే కనుక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. సో ఏం చేయాలి, ఎంతవరకు ఉండాలి, సో లిమిట్ అనేది ఉంచుకోవాలి కదా అనే విషయం గ్రహించాలన్నమాట. ఇంకా ప్రయత్నం ఆపకపోవడం, సో ఈ ప్రయత్నం ఆపకపోవడం అనేది మనందరికీ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది నెవర్ గివ్ అప్ అంటే కనుక. సో దీని వెనకాల నిరంతర కృషి. సో ఏదైతే చిన్న పడవ దగ్గర నుంచి క్రూజ్ షిప్ వరకు డెవలప్మెంట్ అయ్యింది అంటే కనుక ఆ విధంగా చేయాలి అంటే నిరంతర కృషి అనేది దాగి ఉంటుంది. సో ఏంటంటే ఒకళ్ళు రేడియో కనుగొన్నారు, సో రేడియోతో ఆగిపోలేదు కదా, తర్వాత టెలివిజన్, సో టెలివిజన్తో ఆగిపోలేదు కదా, తర్వాత ఇంకా రకరకాల సాధనాలు అయితే మన ముందు కనబడుతూ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్క చోట కనిపిస్తుంది. మరి ఆ విధంగా కనిపించాలి అంటే ఒకళ్ళు ఏదైతే ఇనిషియేట్ చేశారో మంచి ప్రోగ్రామ్ని కానీ లేకపోతే ఒక మంచి ఇనిషియేషన్ కానీ, సో దాన్ని ఇంకా కొనసాగించాలి అనే భావన ఎవరికైతే కలుగుతుందో వాళ్ళందరూ కూడా నిరంతర కృషి చేస్తూ ఉంటే వారికి ఒక మంచి పేరు వస్తుంది, అలాగే సమాజానికి వారి వల్ల ఒక గొప్ప ఇన్వెన్షన్ అనేది కూడా అందబడుతుందన్నమాట. సో ఈ విధంగా మనం నెవర్ గివ్ అప్ అని అనుకుంటే కేవలం మన జీవితానికి మాత్రమే కాదు ఒక మంచి పేరు, మన వల్ల సమాజానికి కూడా మంచి ఒక ఉపకరమైన విషయం అనేది వస్తుందన్నమాట.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.

0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు సౌకర్యాలు వినియోగించుకుంటున్న ప్రైవేటు సంస్థలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ హిత వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల నిర్మాణమే లక్ష్యంగా విజయవాడ వేదికగా అంతర్జాతీయ స్థాయి సదస్సు నిన్న ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల నుంచి 120 మంది పట్టణాభివృద్ది నిపుణులు, మున్సిపల్ కమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. పట్టణ సుస్థిరత వాతావరణ చర్యల పురోగతి అంశంపై జరుగుతున్న ఈ సదస్సును కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సుర్భి మాలిక్ ప్రారంభించారు. తుంగభద్ర డ్యాంకు కొత్తగా బిగించిన 33 క్రస్ట్ గేట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఈ నెల 25న బటన్ నొక్కి పైకి ఎత్తనున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు యోగా ప్రచారం జరుగుతుందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. 7న ప్రారంభ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా లేపాక్షిలో నిర్వహిస్తామన్నారు. 20వ తేదీ వరకు విజయవాడలో యోగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు మంత్రి సత్యనారాయణ రాజు 4 కేటగిరీల్లో రూపొందించిన వీడియోలను 8142404888 నెంబర్ ద్వారా ఉచితంగా వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు మంత్రి తెలిపారు. మే నెలలో తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ మే 1వ తేదీ నుంచే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను కుదించింది. ఏలూరు జిల్లా వేలేరుపాడులో మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వేలేరుపాడులో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు ప్రాణాలు కోల్పోగా 2 పూరిళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రానున్న 2-3 రోజుల్లో కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే 3 లేదా 4 తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. రాయలసీమను ఈ నెల 7 లేదా 9వ తేదీన రుతుపవనాలు తాకనున్నాయని చెప్పారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంత

9:05 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగాలో. మరి ఈరోజు జోరుగా హుషారుగా ఏం తెలుసుకుందాం? తెలుసుకోవడం మాత్రమే కాదు, ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో ఈరోజు ఏంటంటే, మామూలుగా ఇంకా జూన్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. చెప్పాలంటే సమ్మర్ కూడా కొంచెం ఆగిపోతున్నట్టుగా అక్కడక్కడ కొంచెం వర్షాలు కొంచెం పలకరిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ కొంచెం దగ్గర నుంచి ఇంకా పూర్తిగా పలకరించాలి అంటే ఇంకొంచెం టైం పట్టొచ్చు. మరి మన తక్షణ కర్తవ్యం ఏమిటంటే గనక వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా ప్రతి వర్షపు నీటిని ఓడిసి పట్టడం. అసలు వర్షపు నీటిని దాయండి అని, ప్రతి వర్షపు చుక్క చాలా విలువైందని ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు అంతగా ఎక్కువగా వింటున్నాం? మరి వింటున్నామంటే దానికి సంబంధించిన ఎంతో లోతైన విషయం కూడా ఉందన్నమాట. మరి అంత లోతైన విషయం ఆలోచించి లోతుగా తవ్వాల్సిన పని కూడా ఉంది. ఏం చేయాలి మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి సాంగ్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది. వింటూ ఆనందిస్తుండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

శివగణేష్ లిరిక్స్ అందించగా రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో సాధన సాగరం పాడిన సాంగ్ అయితే విన్నారు. ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి. తొమ్మిది గంటల 12 నిమిషాలు దాటి 14 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగా. మరి ప్రతి నీటి చుక్కని కూడా ఒడిసి పట్టాలి, ఇంకా ప్రతి వర్షపు చుక్కని కూడా భూమిలోకి పంపించాలి, దాయాలి అనే మాటలు ఎందుకు ఎక్కువగా వినబడుతున్నాయి? సో ఏంటంటే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సో గలగల పారే నది ఒక నగరం పక్కన ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. మరి నగరంలోని వారందరికీ కూడా తాగునీటికి బాధలే లేవని అనుకున్నారు. ఆ విధంగానే నగరంలోని వారందరికీ తాగునీరు అందుతోంది. అయితే నగరం అన్నాక నగరంలోని కొన్ని ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి కదా. అభివృద్ధి ఇన్ ద సెన్స్ స్కై టచింగ్ స్కై స్క్రాపర్స్, ఇంకా తర్వాత చెట్లే కనిపించని మొత్తం అంతా కూడా అద్దాల మెడలు, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో అక్కడ తాగునీరు మాత్రమే కాకుండా వాడకానికి కూడా నీరు చాలా కావాల్సి ఉంటుందన్నమాట. సో నగరం నది పక్కనే కదా అని చెప్పేసి బోర్ వేసినా సరే కొన్ని అడుగులు ఎక్కువగానే తవ్వాల్సి వస్తూ ఉంటుంది. మరి కారణం ఏంటి ఈ విధంగా అవడానికి? సో పక్కన నది కనబడుతున్నా సరే ఇంకా ఇలాగా మనం ఒక బోర్వెల్ వేయడానికి 70 అడుగులు ఇంకా అంతకంటే ఎక్కువగా తవ్వాల్సి రావడానికి కారణం చాలానే ఉన్నాయన్నమాట. సో అన్ని కారణాల్లో చాలా ముఖ్యమైన కారణం, ఇంకా దాని గురించి ఆ కారణం గురించి తెలుసుకుందాం. ఆ కారణాన్ని అధిగమించి అసలు నీటిని ఇంకొంచెం భూమి లోపల ఎప్పుడు కూడా రెప్లెనిష్ అయ్యేలాగా ఏ విధంగా చేయాలి అనే విషయాలని మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై సర్కార్ ఖుద్ ఉన్కి గారంటర్ బన్ రహీ హై.
2: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

9:21 దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే, ప్రతి వర్షపు నీరు చాలా ముఖ్యమైనది. మరి ఆ ప్రతి వర్షపు నీటి బొట్టుని ఏ విధంగా మనం దాచుకోవాలి అనే సంగతి గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు జోరుగా హుషారుగాలో. సో ఏంటంటే, ఒక నది పక్కన, అదే ఒక నగరం పక్కన నది అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. మరి అలా నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు నగరంలో ఎక్కడ బోర్ వేసినా కొంచెం ఈజీగానే రావాలి కదా వాటర్ అని చెప్పి అనుకోవచ్చు. సో కొన్ని చోట్ల చాలా ఎక్కువ లోతు తవ్వాల్సి వస్తుందన్నమాట. సో చెప్పాలి అంటే కనుక, ఎక్కడైతే చాలా లోతు తవ్వాల్సి వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చాలా ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే, తవ్విన చోట రాతి ప్రాంతం అనుకోవచ్చు. సో రాకీ సర్ఫేస్ వచ్చేస్తే గనక ఆ రాక్ తొలచి ఇంకా కొంచెం లోతుకి తవ్వాల్సి ఉంటుంది. అయినా నగరంలో వర్షము బాగానే పడుతుంది, అయినా నది నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తుంది. మరి బోర్వెల్కి కొన్ని చోట్ల మాత్రమే కాదు, నగరంలో చాలా చోట్ల ఎందుకు అంతగా ఎక్కువగా తవ్వాల్సి వస్తుంది అంటే గనక, ముఖ్యంగా చెప్పాలంటే నగరంలో మొత్తం ప్రాంతమంతా కూడా చప్టాల నిర్మాణం, ఇంకా చెప్పాలంటే ఇంటి బయట మట్టి వస్తుందనో, మట్టిని రోజు ఊడ్చుకోవాలి వస్తుందని చిన్న నెపంతో, ఇంకా పార్కింగ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇంటి బయట ఉన్న మట్టి లాంటి ప్రాంతాన్ని, మొత్తం భాగాన్ని కూడా కాంక్రీట్గా మనం చేసేస్తున్నాం అన్నమాట. సో రోడ్డుకి ఇరువైపులా మట్టి మనకి కనబడుతుంది కదా, అందులోనే పెడెస్ట్రైన్స్ నడుస్తూ ఉంటారు. సో అలా మట్టికి వదిలేస్తే రోడ్డు పైన దుమ్ము వస్తుందనో, లేకపోతే రోడ్డుకి ఇరువైపులా సపోర్ట్ ఉండట్లేదని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం ఎక్కువగా పడితే కనుక తార్ రోడ్డుకి మనకి బిటుమినస్ రోడ్ ఏదైతే ఉంటుందో అది సైడ్స్ కొంచెం క్రాక్స్ ఇచ్చి అక్కడ ఊడిపోవడం లాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, మట్టి ఎక్కువగా కొట్టుకుపోవడం ఇలా రకరకాలుగా. సో అటువంటివి జరగకుండా ఉండాలి అంటే కనుక రోడ్డుకి అటు ఇటు కొంచెం సపోర్ట్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. సో ఆ సపోర్ట్ ఇవ్వడం కోసం ఇలా ఐ బ్లాక్స్ అనో, లేకపోతే కాంక్రీట్ పేమెంట్ అనో ఇలా రకరకాలుగా వేస్తూ ఉండడం కారణంగా రోడ్డు మీద పడిన నీళ్లు, వర్షపు నీరు ఏదైతే ఉంటుందో, కనీసం అది కూడా భూమిలోకి వెళ్లకుండా ఎగ్జాక్ట్గా డ్రైన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వర్షం ఎక్కడైతే పడుతుందో, మన ఇంటి పక్కన కానీ, మన ఇంటి ముందు కానీ, ఇంకా రోడ్డు మీద కానీ పడిన నీరంతా కూడా భూమిలోకి ఇంకకుండా మొత్తం అంతా కూడా డ్రైన్స్లోకి వెళ్ళిపోయి, ఆ డ్రైన్స్ నుంచి ఎక్కడో అవి ఎక్కడ కలిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇంకా రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంటుంది కాబట్టి, ఈ విధంగా రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ చేయాలి అంటే మనం ఏమీ చేయక్కర్లేదు. పడుతున్న నీటి, వర్షపు నీటిని అలాగా అది వెళ్లే దారిలోకి దానంతటా అది వెళ్ళనిస్తే చాలు, మనం ఏమి కప్పకుండా ఉంటే చాలు. కొత్తగా చేయాల్సిన పద్ధతి అయితే ఇక్కడ ఏమీ లేదు. మరి ఈ వర్షపు నీటిని ఒడిసి పెట్టడం లాంటి కార్యక్రమాలు చాలానే జరుగుతాయి ఈ జూన్లో అన్నమాట. ఇంకా ఈ సంగతి గురించి మనం మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

9:32 దాటి 14 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. అంటే సుందరానికి మూవీ నుంచి సచిన్ బాలు సాంగ్ పాడారు కదా, సో ఆ సాంగ్ అయితే వినేశారు, ఓరోరి సంచారి అంటూ. మరి నిజంగా మనిషి అందరూ కూడా ఎక్కడికో అక్కడికి వెళ్తూ ఉండాల్సిందే అనమాట, పని చేయడానికో లేకపోతే ఎవరైనా కలవడానికో. అలా మరి మనిషి మాత్రమే కాదు, అసలు ప్రపంచంలో ఏదైతే లివింగ్ ఆర్గనిజం ఉంటుందో ఆ లివింగ్ ఆర్గనిజం ముఖ్యంగా సంచారం చేస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే వేరే లివింగ్ ఆర్గనిజమ్స్ ఏంటంటే వాళ్ళ డ్వెల్లింగ్స్ కోసమో లేకపోతే వాటి ఫుడ్ కోసం అలా సంచారం చేస్తూనే ఉంటాయి, కానీ మనిషి తన పని కోసం ఇంకా రకరకాల చెప్పాలంటే టూర్ కోసమనో లేకపోతే అవుటింగ్ కోసమనో ఇలాగా మన సంచారం చాలా ఎక్కువే ఉంటుందన్నమాట. మరి మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. మరి జోరుగా హుషారుగాలో నేను మీతో షేర్ చేస్తున్న మాటలు ఏంటి అంటే కనుక వర్షపు నీటిని ఏ విధంగా దాచిపెట్టడం. సో ఇంకా వర్షపు నీటిని ఎలా దాచిపెట్టాలి అనే సంగతుల్ని మనం ఈ జూన్ స్టార్టింగ్లోనే మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే సమ్మర్ అయిపోతూ ఉంటుంది అండ్ అలాగే రెయినీ సీజన్ స్టార్ట్ అవడానికి ఒక చెప్పాలంటే సంధికాలం లాంటిదన్నమాట ఈ జూన్లోని 1-2 వీక్స్. సో ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటున్న విషయం ఏమిటంటే కనుక నది పారుతున్నా సరే కొన్ని చోట్ల ముఖ్యంగా ఈ వాటర్ని తవ్వడం కోసం గ్రౌండ్ వాటర్ తవ్వితే కనుక అక్కడ ఎక్కువ లోతు తవ్వాల్సి వస్తుంటుంది. దానికి కారణం ఏంటి అంటే కనుక అక్కడ వాటర్ అనేది రెయిన్ వాటర్ అనేది పర్కులేట్ అవ్వకుండా ఉండమన్నమాట. ఇది కేవలం నదులు ఎక్కడైతే పారుతూ ఉంటాయో ఆ నగరాల్లో మాత్రమే కాదు ఇంకా చాలా ప్రాంతాల్లోనూ మనం చూస్తూ ఉంటాం. అయితే ఎక్కడైతే నదులు ఉండవో ఆ ప్రాంతాల్లో మనం అక్కడక్కడ మనం గమనిస్తే కనుక కొంచెం గ్రౌండ్ వాటర్ అనేది ఎప్పుడూ కూడా అవైలబుల్గానే ఉంటుంది. కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క చుక్క నీరు అనేది వర్షపు నీరు అనేది భూమిలోకి ఇంకుతుందన్నమాట. సో భూమిలోకి ఇంకడం అనేది ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్. సో ఈ సమస్య కేవలం ఒక్క నగరానికి కాదు, నివాస స్థానాలు రెసిడెన్స్ కమ్యూనిటీస్ అనేవి ఎక్కడైతే ఎక్కువ అయిపోతూ ఉంటాయో పాపులేషన్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ అయిపో

అవుతూ ఉంటుందో. అన్ప్లానింగ్ ఏరియాస్, ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేవి గ్యాప్ లేకుండా కూడా కట్టేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో ఏంటంటే ఇంటింటికి కొంచెం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సో అటు ఇటు ఇంకా వెనక వైపున 3 మీటర్స్ ఇంకా 5 మీటర్స్ అనేది గ్యాప్ కొంచెం మెయింటైన్ చేయాలి. సో అటువంటి 3 మీటర్స్ గ్యాప్ కాదు కదా, 3 సెంటీమీటర్స్ గ్యాప్ లేకుండా ప్రతి ఒక్క బిల్డింగ్ పక్క బిల్డింగ్కి ఆనుకుని కట్టేస్తూ ఉంటారనమాట. మరి ఇలాగ రకరకాలుగా మనం కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ని చేస్తూ ఉంటే అసలు మనకి వెంటిలేషన్ కూడా రాదు. ఇంకా వర్షపు నీరు ఇంకడం అనే విషయం గురించి పక్కన పెట్టేయాలి. సో ఈ విధంగా అన్ప్లాన్డ్ కన్స్ట్రక్షన్స్, ఇంకా కన్స్ట్రక్షన్స్లో కొన్ని లోపాల వల్ల ఈ మనం వెంటిలేషన్ని పొందలేకపోతున్నాం అండ్ అలాగే వర్షపు నీటిని కూడా గ్రౌండ్ లోపలికి పంపించలేకపోతున్నాం అనమాట. సో ఈ విధంగా చేస్తుండడానికి కారణం ఏంటంటే మనిషి తనకి సంబంధించిన గ్రీడినెస్ చాలా పెరిగిపోవడం. అందుకనే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఇండివిజువల్ అవసరానికి ట్యాంకర్ వాటర్ తెప్పించుకుంటూ ఉంటారు కదా. సో అటువంటి ట్యాంకర్ వాటర్కి తెప్పించుకునే బదులు ప్రతి ఇండివిజువల్ రెసిడెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఒక ఇంకుడు గుంతని తవ్వుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. సో గార్డెన్ ఏరియా అయితే కొన్ని ఇళ్లలో ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి కదా. సో అలా గార్డెన్ ఏరియాస్ని దాంట్లో పాటు ఒక ఇంకుడు గొంతుని పెట్టుకోవడం చాలా ఉత్తమం. సో గార్డెన్ ఏరియా లేకపోయినా సరే ఇంటి పైన ప్రతి ఒక్కరికి కూడా డాబా పైన వర్షపు నీరు పడుతుంది కదా. సో ఆ వర్షపు నీటిని ఏ విధంగా అయినా సరే భూమిలోకి పంపించేలాగా కొంత ఏర్పాటు చేసుకోవాలన్నమాట. సో ఎలాగో డెవలప్ అయిపోయిన రెసిడెన్స్ కమ్యూనిటీస్ని ఏం చేయలేం, వాటి ప్లానింగ్ కూడా అసలు మార్చలేం. కానీ ఈ యొక్క చిన్న అడ్జస్ట్మెంట్ ద్వారా మనం ఒక ఇంకుడు గుంతని అయితే మనం ఏర్పాటు చేసుకోగలం అనమాట. సో ఇంకుడు గుంత కూడా ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి అంటే గనక ఇంటి పైన ఏదైతే వర్షపు నీరు పడుతుందో ఆ వర్షపు నీరు వచ్చే మొత్తం అంతా కలెక్ట్ చేసే పైప్ని డ్రెయిన్లో పెట్టకుండా కనీసం మొక్కలకో లేకపోతే కనీసం భూమి పైన వదిలేసేలాగా చూసుకోవాలన్నమాట. మరి ఇంకా ఇంకొడు గుంత తవ్వడం అని చెప్పి అన్న కదా, మరి ఇంకొడు గుంత తవ్వాలి అంటే కొన్ని డైమెన్షన్ అయితే ఉంటాయన్నమాట. మరి ఆ డైమెన్షన్స్ ఏంటి, ఎలా తవ్వుకోవాలి, ఎక్కడెక్కడ ఏ పద్ధతులు పాటించాలి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:42 దాటి 3 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. కోబ్రా ఈ మూవీ నుంచి శ్రేయ ఘోషల్ పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం జోరుగా హుషారుగా లో వర్షపు నీటిని ఏ విధంగా దాచుకోవాలి. మరి వర్షపు నీటిని దాచుకోవాలి అంటే గనక ఇంకుడు గుంతలు తవ్వుకోవాలన్నమాట. సో ఈ ఇంకుడు గుంతలు ఎలా తవ్వుకోవాలి, రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇంకా కొన్ని చోట్ల రకరకాలు ప్రాక్టీసెస్ అనేవి చేస్తూ ఉంటారనమాట. అంటే ఏదైనా ఒక రాకీ సర్ఫేస్ ఉంటే గనక అక్కడ కొన్ని మెజర్మెంట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇంకా రాకీ సర్ఫేస్ కాకుండా కేవలం మట్టి నేలే ఉంటే గనక అక్కడ కొన్ని మెజర్మెంట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో అన్ని ఇలాగా కన్సిడర్ చేస్తూ ఒక యావరేజ్గా ఇంత తవ్వుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నేను కొన్ని మెజర్మెంట్స్ అయితే చెప్తాను అనమాట. ఏంటంటే గనక ముఖ్యంగా 3 నుంచి 5 అడుగుల వరకు ఒక డయామీటర్ వరకు ఒక సర్కిల్ మనం వేసుకుంటే గనక ఆ సర్కిల్లో ఇంకుడు గొంతని తవ్వుకోవాలన్నమాట. సో ఆ ఇంకుడు గుంతని ఎంత అడుగు లోతు వరకు తవ్వుకోవాలి అంటే గనక రాకీ ఏరియాస్ అంటే కింద బాగా మొత్తం రాళ్ళకి సంబంధించిన సర్ఫేస్ గనక ఎక్కువ ఉంటే అక్కడ 7 నుంచి 10 అడుగుల వరకు తవ్వుకోవాల్సి ఉంటుంది. సో ఏంటంటే రాకీ సర్ఫేసెస్లో మనకి చాలా లోతు తవ్వితే కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ అని గ్రౌండ్ వాటర్ అనేది బోర్వెల్ కానీ పడదు కదా. సో అందుకని కొంచెం ఎక్కువగా ఈ ఇంకుడు గుంతని రాకీ సర్ఫేసెస్ ఏరియాస్లో ఎక్కువగా తవ్వుకోవాల్సి ఉంటుంది. సో మట్టి నేల అని చెప్పి అన్నా కదా, అక్కడ కేవలం 5-6 అడుగుల లోతు వరకు ఈ ఇంకుడు గుంతని తవ్వుకుంటే సరిపోతుంది. మరి ఇంకుడు గుంత తవ్విన తర్వాత ఏం చేయాలి, అలా గుంతని అలా ఉంచేస్తే కుదరదు కదా. సో ఆ ఇంకుడు గుంతని అంతా కూడా కింద నుంచి పై వరకు కొన్ని లేయర్స్లో కప్పాలన్నమాట. మరి ఏమేమి లేయర్స్ అంటే గనక మొత్తం ఒక 6 ఫీట్ వరకు ఒక ఇంకుడు గుంతని తవ్వుకున్నారంటే గనక అందులో 2 ఫీట్ల వరకు చాలా కోర్స్ అగ్రిగేట్ అనేది వేయాలన్నమాట. అంటే సో కాంక్రీట్ అప్పుడు మనకి ఇంటి ముందు చాలా రాశిలాగా పోస్తారు కదా రాళ్ళు, అందులో పెద్ద పెద్ద రాళ్ళు అరచయ్య ఎంత పట్టే రాళ్ళు ఉంటాయి చూడండి, వాటిని కోర్స్ అగ్రిగేట్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో అటువంటి పెద్ద పెద్ద రాళ్ళు అరచేయ ఎంత పట్టే రాళ్ళు, ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద రాళ్ళు అయినా పర్వాలేదు, వాటిని ముందుగా వేసేయాలన్నమాట. ఆ తర్వాత 2వ లేయర్కి వచ్చేసి 2 మీటర్ల వరకు ఫైన్ అగ్రిగేట్ అంటే అరచేయంత రాళ్ళు కాకపోయినా కొంచెం చిన్న చిన్న రాళ్ళు అరచేతిలో ఒక హాఫ్ అంత సైజు పట్టేంత రాళ్ళు ఉంటాయి కదా వాటితో నింపేయాలన్నమాట. ఇంకా పైన మిగిలింది 2 మీటర్స్. సో 6 మీటర్స్ వరకు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడుతాను అనమాట. ఆ 6 మీటర్స్ లో మొత్తం 3 భాగాలుగా చేస్తే ఫస్ట్ భాగం మాత్రం మన అరచేయి పట్టేంత రాళ్ళు, తర్వాత 2nd భాగంలో మన అరచేతిలో సగం వరకు పట్టే రాళ్ళు, ఆ తర్వాత ఇలాగ 2 భాగాలు నింపేసిన తర్వాత 3వ భాగంలో సముద్రపు ఇసుక అని చెప్పి అంటారు కదా, అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి తీసుకురావాలా అని చెప్పి అనుకోవద్దు. సముద్రపు ఇసుక ఇన్ ద సెన్స్ కొంచెం కోర్స్ శాండ్ అనేది ఉంటుందన్నమాట, కొంచెం బరకగా

0: ఫైన్గా కాకుండా కొంచెం ఎక్కువగా హార్డ్గా ఉంటుందన్నమాట. అటువంటి కోర్స్ శాండ్తో నింపేస్తే గనక ఇంకుడు గొంత అక్కడికి తయారైపోతుంది. సో ఇలా ఇంకుడు గొంత తవ్వుకున్న తర్వాత ఇలాగ మూడు లేయర్స్లో మనం ఫిల్ చేసుకోవాలి అని చెప్పి అన్నా కదా. సో ఫిల్ చేసుకునేటప్పుడు చుట్టూరా సిమెంట్ అరలు పెట్టుకుంటే గనక ఇంకుడు గొంత అనేది దాంట్లో అది పడిపోకుండా అది ఫెయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇది ఇంకుడు గుంత అని మనకి కూడా తెలుస్తుంది. సో సిమెంట్ అరలు పెట్టుకోవడం వల్ల ఇంకా వీటన్నింటితో పాటు ఈ ఇంకుడు గుంత లోపల ఒక పీవీసీ పైప్ అనేది ఇన్సర్ట్ చేస్తే డైరెక్ట్గా వాటర్ అనేది లోపలికి పంపించడానికి కుదురుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల వర్షపు నీరు మన ఇంటి పైన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే పడుతుందో అదంతా ఈ ఇంకుడు గుంతలోకి వెళ్లేలాగా కొంత స్లోపింగ్ సర్ఫేస్ అయితే ఏట వాలు అంటారు కదా, సో అలాంటి వాలుదనం అనేది పెట్టాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఇంటి పైన మన ఇంటి చుట్టూర ఏదైతే ప్రతి ఒక్క వర్షం చుక్క పడుతుందో ఆ వర్షపు చుక్క అంతటినీ కూడా మనం భూమి లోపలికి పంపించిన వాళ్ళం అవుతాం. సో ఇంత ప్రాసెస్ చేయాలా ఇంకుడు గుంత అని అనుకోవచ్చు. మరి ఇంత ప్రాసెస్ ఎవరైతే చేయగలరు అంటే కనుక చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఉండి ఇంకా గార్డెనింగ్ చేస్తూ ఉన్నవారు వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇండివిజువల్ హౌసెస్ ఇంకా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఇలాగా మనం చూస్తుంటాం విల్లాస్. సో ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటే కనుక వాళ్ళకి ఎటువంటి వాటర్ స్కేర్సిటీ ఉండదు. ఇంకా వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎటువంటి వాటర్ స్కేర్సిటీ లేకుండా చక్కగా వాటర్ అనేది దొరుకుతుందన్నమాట గ్రౌండ్ వాటర్ లెవెల్లో. మరి ఇంకా ఇటువంటి పద్ధతి లేనప్పుడు మనం ఏ విధంగా ఈ వర్షపు నీటిని దాచుకోగలమంటే ఇందాక ఆల్రెడీ నేను చెప్పిన విషయమే అనమాట. ఏంటి అంటే ముఖ్యంగా వర్షం నీరు ఏదైతే పడుతుందో ఆ వర్షపు నీరుని బయట అంతా కలెక్ట్ చేయడానికి ఒక పైప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ పైప్ని నేరుగా డ్రైన్లోకి కాకుండా అంటే డ్రైనేజ్లోకి కాకుండా ఇలాగా సో చెప్పాలంటే ఇంకా ఎలా చెప్పాలి, మట్టి నేల అయితే ఏదైతే ఉంటుందో ఆ మట్టి నేల మీద వదిలేస్తే చాలు ఖచ్చితంగా. మరి అలాగ వదిలేస్తే అక్కడ నీళ్లు నిలిచిపోతాయి కదా అని అనిపించవచ్చు. ఎస్, నిలిచిపోతాయి. నిలిచిపోవడం అనేది కేవలం వర్షం ఎక్కువగా వస్తున్నంత కాలం మాత్రమే నిలిచిపోతాయి. ఆ తర్వాత ఆ నీళ్లు ఎక్కడికో అక్కడికి కిందకి దిగిపోతూ ఉంటాయి. ఎప్పుడో చూసే విషయమే కదా అది. సో ఇప్పుడు ఇంకుడు గుంతకి ఏదైతే మనం మాట్లాడుకున్నామో కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్, ఇంకా తర్వాత కొంచెం బరకగా ఉండే కొంచెం ఇసుక, అటువంటివన్నీ కూడా మనం ఎక్కడైతే ఈ వర్షపు నీరు అంతా కూడా కలెక్ట్ చేసే పైప్ ఉంటుందో అలా నేల మీదకి మట్టి నేల మీదకి వదిలేద్దామని అనుకున్నాం కదా. సో అక్కడ ఇటువంటి కొంచెం మేర తవ్వి మన చేయంత లోతు వరకు తవ్వి అక్కడ ఇలాగ రాళ్ళు ఇంకా తర్వాత కొంచెం ఇసుక వేస్తూ ఉంటే గనక అక్కడ త్వరగా ఈజీగా వాటర్ అనేది రెయిన్ వాటర్ అనేది పర్కులేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల పెద్ద ఇంకుడు గుంత 6 అడుగులది 7 అడుగులది ఎంతది తవ్వలేకపోయినా కనీసం మన వంతు కొంత నీటినైనా మనం భూమిలోకి పంపించిన వాళ్ళం అవుతామన్నమాట. ఏమంటారు మరి? సో ఇప్పుడైతే బాతెడు 2 మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మరి ఇంకా సంగతులు మాట్లాడుకుందాం ఈ నీటిని, వర్షపు నీటిని దాచే పద్ధతి గురించి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

9:56 దాటి 12 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. అబ్బి ఇంకా శృతికా సముద్రాల పాడిన సాంగ్ అయితే విన్నారు భారతీయ 2 మూవీ నుంచి. సో ఈరోజు జోరుగా హుషారుగాలో మాట్లాడుకున్నాం వర్షపు నీటిని ఏ విధంగా ఒడిసిపట్టాలి అని. సో వర్షపు నీటిని ఏ విధంగా ఒడిసిపట్టాలి ఇన్ ద సెన్స్ 2 క్లాసిఫికేషన్స్ కూడా మాట్లాడుకున్నాం. ఎవరైతే ఇంకొడు గుంతను తవ్వి మొత్తం వర్షపు నీటిని కూడా స్టోర్ చేయాలి అని అనుకునే వారికి ఇంకొడు గుంతలకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా మాట్లాడుకున్నాం కదా. డైమెన్షన్స్, ఇంకా ఏ విధంగా తవ్వాలి, ఏ విధంగా ఫిల్అప్ చేయాలి. సో ఇంత చేయలేము అని అనుకున్న వాళ్ళకి కనీసం పడే నీటిని, వర్షపు నీటిని మట్టి నేలపై వదిలేసేలాగా కొంచెం అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది అన్న విషయం గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఈ విధంగా చాలా చోట్ల చేస్తే కనుక మనకి వర్షపు నీటిని దాచినట్టు మనం చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇంకా ఈ వర్షపు నీటిని కాదు, వంటగదిలో కిచెన్లో ఉపయోగించిన నీటిని కూడా వేరే పద్ధతిలో ఫిల్టర్ చేసి ఆ నీటిని కూడా భూమిలోకి పంపిస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా చేసిన వాటర్ని గార్డెనింగ్ కోసమని, ఇంకా లేకపోతే ఫ్లషింగ్ కోసమని కూడా వినియోగిస్తూ ఉంటారు కొన్ని రెసిడెన్స్ కమ్యూనిటీస్లో. సో ఈ విధంగా చూసుకుంటే భూమి లోపల పొరల నుంచి ఎంత నీటిని సేకరిస్తున్నారో మళ్ళీ అంతే శుద్ధి చేసి భూమి లోపలికి మనం పంపించడం జరుగుతుందన్నమాట. దీంతో నీటి కొరతే ఉండదన్నమాట. ఏ ప్రాంతంలోనైనా ఈజీగా సులువుగా నివసించవచ్చు. అసలు నిజంగా ఒక ప్రాంతంలో మనం నివసించాలి అంటే గనక అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్పి ఆలోచిస్తాం. ఆ ప్రాంతం చూడటానికి ఎంత బాగున్నా, ఒకవేళ ఎంత ఫ్లాట్గా ఉన్నా, ఎంత విశాలంగా ఉన్నా, నీరు లేకపోతే గనక ఆ ప్రాంతాన్ని ఎవ్వరు కూడా చూస్ చేసుకోరన్నమాట. ఒకవేళ గ్రౌండ్ వాటర్ ఇంకా ఈజీగా లభిస్తున్న అందులో ఫ్లోరైడ్స్ కానీ, ఇంకా రకరకాల క్లోరైడ్స్ కానీ, సల్ఫైడ్స్ కానీ ఇలాగా ఏదైనా కంటెంట్ ఉంటే అసలు నీటిని ఉపయోగించరు. ఇంకా వాడకానికి ఒకవేళ ఉపయోగించినా అవి ఇంకా ఏంటంటే డ్యామేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. కిచెన్ వేర్ని కానీ, ఇంకా బాత్రూంలోని టైల్స్ని కానీ, ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏది ఏమైనా సరే మనం ఏదైతే వాటర్ని వినియోగిస్తున్నామో, వినియోగించిన నీటి బొట్టు ప్రతి ఒక్కటిని కూడా మనం ఈజీ కొన్ని పద్ధతులు, ఫిల్టర్ పద్ధతులు లాంటివి అన్నీ కూడా పాటించి మళ్ళీ వాటిని తిరిగి గ్రౌండ్లోకి పంపిస్తే గనక వినియోగించుకున్న ప్రతి ఒక్క నీటి బొట్టు మళ్ళీ మనం భూమిలోకి పంపించడం వల్ల మళ్ళీ ఆ పంపించిన నీటి బొట్టునే మనం వినియోగించుకునే పరిస్థితి వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనం వాడుకోవాల్సిన నీటిని మనమే వాడుకుని పంపించేసి మళ్ళీ తిరిగి దాన్ని వాడుకోగలుగుతాం. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో ఉత్తమం. ఇంకా అలాగే ఇంత గ్రౌండ్ వాటర్ పెరిగినట్టు ఉంటుంది, ఇంకా వ్యవసాయానికి ఎంతో వాటర్ అవైలబిలిటీ కూడా చాలా పెరుగుతుందన్నమాట. ఇది ఈరోజు జోరుగా హుషారుగాలో మనం నీటి వర్షపు నీటిని ఏ విధంగా ఒడిసిపట్టాలి అనే ఒక మాట గురించి చాలా డైమెన్షన్స్, ఇంకా చాలా స్పెసిఫికేషన్స్, చాలా మాటలు అయితే మాట్లాడుకున్నాం కదా. ఇంకా 10 గంటలకు కావాల్సి వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మనం హరివిల్లో కలుసుకుందాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. సమర్థ నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం ఏపీని ప్రపంచ పటంలో నిలిపాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అభివృద్దికి కొత్త సరిహద్దులు పేరుతో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్ 2026లో మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్టంలో యోగాను ఒకరోజు వేదికగా కాకుండా ప్రతి ఇంట్లో నిత్య సాధనంగా మార్చేందుకు త్వరలో ఏపీ యోగా ప్రచార పరిషత్ను ప్రారంభిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారన్నారు. ఇందులో భాగంగా రాష్టంలో 3 ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటవుతాయన్నారు. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధర 42 రూపాయలు పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు ప్రకటించాయి. దీంతో విజయవాడలో సిలిండర్ ధర 3296 అయింది. ప్రాంతాల వారీగా ఒక్కో సిలిండర్పై 55 రూపాయల వరకు పెరుగుదల చోటు చేసుకుంది. రాజధాని అమరావతి ఫ్యూచర్ నాలెడ్జ్ సిటీగా రూపొందుతోందని, భవిష్యత్తులో ఇది క్రీడా, సంస్కృతిక, విద్యారంగానికి అంతర్జాతీయ వేదికగా నిలుస్తుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ముఖద్వారం ఇచ్చాపురమని, దీన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మరింత శ్రమిస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభోత్సవంలో భాగంగా నిన్న జోన్కు తొలి రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిన ఇచ్చాపురం వద్ద ఆయన ప్రభుత్వ విప్పు బెందాళం అశోక్తో కలిసి స్వాగత ద్వార ఫలకాన్ని ఆవిష్కరించారు. ఏపీ జీఎస్టీ అప్లేట్ ట్రిబ్యునల్ అధికారికంగా ప్రారంభమైంది. జిస్టాట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా విజయవాడ లబ్బీపేట బృందావన్ కాలనీలోని వినయనగర్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేశారు. అలాగే విజయవాడ విశాఖపట్నంలో 2 బెంచ్లు ఏర్పాటయ్యాయి. రానున్న 2-3 రోజుల్లో కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. అలాగే 3 లేదా 4 తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. రాయలసీమను 7 లేదా 9 తేదీన రుతుపవనాలు తాకనున్నాయని వెల్లడించారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

10:04 దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యుర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ హరివిల్లు ప్రోగ్రాంలో నేను మొట్టమొదటిగా అడగబోయే ప్రశ్న ఏంటి అంటే గనక కరెంట్ అఫైర్స్కి సంబంధించిందనమాట. మరి ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ కావాలి కదా, ఆన్సర్ కోసం వెతకాల్సిన అవసరం లేదు, కొంచెం క్వశ్చన్ని కొంచెం లోతుగా వింటే సరిపోతుందనమాట, ఆన్సర్ ఇట్టే వచ్చేస్తుంది. ఎందుకే క్వశ్చన్ ఏంటో అడుగు అని చెప్పి అంటున్నారేమో. ఎస్, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ అనే పురస్కారం అందించిన దేశం ఏది? ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అన్న పురస్కారాన్ని అందించిన దేశం ఏది? తెలిస్తే కనుక 8662 4111 కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి పరిచయమే లేని ఎన్నో

0: స్త్రీల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా వంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

10:11 దాటి 22 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. అడిగిన ప్రశ్న. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అన్న పురస్కారాన్ని అందించిన దేశం ఏది? మరి దేశం కోసం ఆన్సర్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. కొంచెం క్వశ్చన్ని స్ట్రెస్ఫుల్గా వింటే, అదే బాగా చెవి పెట్టి వింటేనే ఆన్సర్ దొరికిపోతుంది అని చెప్పి అన్నా కదా. మరి మన శ్రోతలందరూ కూడా మెసేజెస్ పంపించారు. ఎవరు ఎవరు మెసేజెస్ పంపించారు, ఎవరెవరు కరెక్ట్ పంపించారు చదివి వినిపించేస్తాను. కల్లూరు నుండి శ్యామ్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుండి విశ్వజ్ఞ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ రాజేష్ గారు హిందూపూర్ నుండి, ఎస్ గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. దేవి ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తిప్పనపల్లి నుంచి జిలాని మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ షేక్ సమీర్ గారు తాడికొండ నుండి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి అనుకుంటున్నా, ఆన్సర్లోనే ఉంది, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడల నుండి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, వర్షపు నీటిని మనం వాడే నీటి బోర్ దగ్గరికి మలిచే అవగాహన, ఎస్ కొంతమంది చేస్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే వాటర్ కలెక్షన్ కోసం నూతిని తవ్వడం మనం చూస్తూనే ఉంటాం కదా, అలాగా నుయ్యి చుట్టుపక్కల కొంచెం సిమెంట్ పోసేసిన, అంటే కాంక్రీట్ పోసేసిన, ఇంకా నుయ్యి చుట్టుపక్కల కొంచెం మట్టిలాగా ఉంచుతూ ఉంటారనమాట. ఏంటంటే వర్షపు నీరు అలాగా పడుతున్నదంతా కూడా కొంచెం అందులోకి వెళ్లేలాగా. సో అలా కాకుండా కొంచెం ఫిల్టర్ అయ్యి వెళ్తే బాగుంటుంది కాబట్టి ఇంకుడు గుంత నిర్మాణం ఎలా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేశారు. కుర్నూతల సునీల్ గారు అన్నమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. రఘుబీర్ సింగ్ సుగడాంబాయి గారు ఏలూరు నుండి మెసేజ్ చేశారు. కరీంనగర్ నుంచి గుడూరు సులోచన గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నార్వే. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఇక్కడ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లోనే ఉంది ఆన్సర్ ఏంటంటే నార్వే. మరి హరివిల్లులో రెండవ ప్రశ్నకి వచ్చేస్తే గనక పాల నుంచి చిట్ట చివరిగా వచ్చే పాల పదార్థం ఏది? సో పాలుని కొంచెం ఒక మజ్జిగ చుక్క వేస్తే గనక అందులో పెరుగు అవుతుంది కదా. సో పెరుగు పైన మళ్ళీ మీగడ, ఇలా రకరకాలుగా పాల పదార్థాలు ఉంటాయి కదా. అన్ని పాల పదార్థాల్లోకి బాగా ఇష్టమైనది ఏంటంటే కలకండ. సో ఏంటంటే అది పాలను విరక్కొట్టి చేస్తారు కాబట్టి దాన్ని అంతగా ఎవరు కూడా కొంచెం, అంటే ఎవరైతే పాలను ఇరక్కొట్టి స్వీట్స్ చేస్తారో వాళ్ళైతే ఇష్టపడరు, కానీ అది చాలా బాగుంటుంది. ఇంకా దానికి కొంచెం ఏంటంటే షుగర్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఎటువంటి షుగర్ యాడ్ చేయకుండా తీయగా ఉండేది ఏంటంటే మీగడ కదా. ఇది పూరి, అంటే ఒడిశాలోని పూరి జగన్నాథ క్షేత్రం ఉంది కదా. సో అక్కడ మెయిన్గా ఈ మీగడతో ఒక స్వీట్ చేసి ఇస్తారనమాట. సో ఇంతకీ ఇక్కడ మీగడకి సంబంధించింది కాదు, ఇంకా మీగడని దాటిన తర్వాత ఇంకో పాల పదార్థం అయితే వస్తుంది. సో పాలల్లో చిట్ట చివరిగా వచ్చే పదార్థం, పాల పదార్థం ఏంటి తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 0866244814కి.

0: City FM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
2: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయు సేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే అఫ్కాట్ 2 ఆఫ్ 2026 కే ఆవేదన్ 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.

10:22 కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారివిల్లులో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పాల నుంచి చిట్ట చివరిగా వచ్చే పాల పదార్థం ఏమిటి? సో ఆన్సర్స్ పంపించారు శ్రోతలందరూ కూడా. ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఎక్కడెక్కడి నుంచి పంపించారు చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, కనకారావు గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. ఎస్, ఇది కూడా వస్తుంది. దాంతోపాటు ఎంతమంది చెప్తారో చూద్దాం. నెక్స్ట్ ఇంకా శ్యామ్ గారు కల్లూరు నుండి ఎస్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పోరంకి నుంచి వీర రాఘవమ్మ గారు మెసేజ్ చేశారు. సాయి మౌనిక, ఎస్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అన్నమయ్య జిల్లా నుంచి కుర్నూతల సునీల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గుంటూరు నుండి మెసేజ్ చేస్తున్నారు ఎవరు అంటే, నాజియా షేక్ తాడేకొండ నుండి మెసేజ్ చేస్తున్నారు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధా గారు కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గారు రామానగర్ వేటపాలెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జిలానీ గారు మెసేజ్ చేస్తున్నారు తిప్పనపల్లి నుంచి. వెన్న తర్వాత ఇంకొకటి కూడా ఉంది, అంటే ఫారెన్ కంట్రీస్లో ఇక్కడ వరకు ఆగిపోతారు బటర్ వరకు. బటర్ తర్వాత ఇంకొకటి ఉంది, అది మన దేశంలోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అపరంజి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, సెకండ్ ఆన్సర్ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే, రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎస్ అఫ్ కోర్స్ వస్తుంది అది, కానీ దాన్ని ఎక్కువగా యూజ్ చేయరు కదా, యూజ్ చేసేది కూడా రాస్తే బాగుండేది. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బొడ్డు ఓంకార్ గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేస్తున్నారు వేటపాలెం నుంచి. పంపించిన మెసేజెస్ మరి నాకైతే అర్థం కాలేదు ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోలం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మీ గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం హేమలత గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రంగాపురం నుంచి రంజిత్ రెడ్డి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. మైదుకూరు నుంచి జాఫర్ గారు మెసేజ్ చేస్తున్నారు, ఇప్పుడే ట్యూన్ చేశాము అంటూ, క్వశ్చన్ మళ్ళీ చెప్తారా అంటూ మెసేజ్ చేశారు. పాల పదార్థాల్లో చిట్ట చివరిగా వచ్చే, అంటే పాల నుంచి చిట్ట చివరిగా వచ్చే పాల పదార్థం ఏది, ఇది ప్రశ్న. ఖమ్మం నుండి బ్రహ్మం గారు మెసేజ్ చేశారు, ఆన్సర్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆదిత్య గారు నమస్తే అంటూ ఉపేంద్ర గారు పాలమూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వచ్చేసి నెయ్యి, దీన్నే ఘీ అంటారనమాట. అంటే హిందీలో ఇంగ్లీష్లో కూడా ఘీయే, కానీ ఇంగ్లీష్లో ఉన్న ఘీ కూడా హిందీ పదం నుంచి వెళ్ళిందనమాట, అంటే హిందీ భాష నుంచి వెళ్ళింది. కొన్ని పదాలు అనేవి ఇంగ్లీష్లో మనకి కనపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెమన్, లెమన్ అంటే నిమ్మకాయ కదా, మరి ఈ లెమన్ అనేది ఇంగ్లీష్ పదం కాదు, అరబిక్ పదం. అరబిక్లో నిమ్మకాయని లెమన్ అంటారు, అదే ఇంగ్లీష్లో కూడా లెమన్ అనమాట. సో ఈ విధంగా కొన్ని పదాలు ఇంగ్లీష్లో కనబడం, చెప్పాలంటే కొలోనియలైజేషన్లో భాగంగా చాలా దేశాల్లోకి వెళ్ళింది కాబట్టి ఇంగ్లీష్లో చాలా పదాలు కొన్ని కొన్ని భాషల నుంచి వస్తూ ఉంటాయన్నమాట. సో అలాగా ఘీ, ఇంగ్లీష్లో ఘీ అంటారు కదా, ఆ ఘీ అనే పదం హిందీ నుంచే వెళ్ళింది. ఎందుకంటే మన దేశంలోనే నెయ్యిని మనం తయారు చేస్తాం, ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం అనమాట, అదనమాట సంగతి. మరి ఇంకా హరివీలులో అడగబోయే మూడవ ప్రశ్న ఏమిటి,
మరి కాశీ నగరంలో ఎన్ని నదులు ఉంటాయి? గంగా నదే కదా. ఎస్, ఆన్సర్ చెప్పేశాను నేను. ఇంకా క్వశ్చన్ అడగడం దేనికి, కాశీలో గంగా నదితో పాటు ఇంకా రెండు నదులు ఉంటాయన్నమాట. సో కాశీలో మొత్తం ఎన్ని నదులు ఉంటాయని చెప్పి నేనే అడిగేసి నేనే ఆన్సర్ చెప్పేస్తుంటున్నాను. మరి వాటి పేర్లు తెలిస్తే గనక నాకు మెసేజ్ చేసేయచ్చు. ఎందుకంటే కాశీ అన్నా కదా, కాశీకి ఇంకో పేరు వారణాసి. సో క్వశ్చన్లోనే క్లూ ఇచ్చేశాను, ఒక రకంగా చెప్పాలంటే ముందే ఆన్సర్ రివీల్ కూడా చేసేసాను. సో చెప్పాల్సింది ఏంటంటే, మీరు కాశీలో ఉన్న నదుల పేర్లు

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

10:38 దాటి 17 సెకన్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. అడిగిన ప్రశ్న ఏమిటంటే కాశీలో ఉన్న నదుల పేర్లు ఏమిటి? మొత్తం 3 ఉన్నాయని చెప్పేసి నేనే స్టార్టింగ్లో రివీల్ చేసేసా కదా క్వశ్చన్ చెప్పేటప్పుడు. సో మొత్తం ఆ 3 నదుల పేర్లు తెలిసి కనుక 8662481414కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి చేసేసారు మన శ్రోతలు, ఎవరెవరు చేశారు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ శ్యామ్ గారు కల్లు నుండి మెసేజ్ చేశారు. అన్ని నదులు ఉన్నాయా? నాకైతే తెలిసినవి మరి 3. సో మీరు పంపించిన ఆన్సర్స్లో 3 నదులు ఉన్నాయి, ఇంకా యమున అయితే ఉండదు, సరస్వతి కూడా చూద్దాం. ఇంకా మెసేజెస్ ఎవరు చేశారు? పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. ఫణీ సత్యశ్రీ తెనాల నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. పాలమూరు నుంచి ఉపేంద్ర గారు మెసేజ్ చేశారు. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్లో చెప్తారనమాట. సో ప్రయాగ్రాజ్లో అయితే ఎస్, 3 నదులు ఉంటాయి. ఆ 3 నదుల సంగమాన్నే త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. కానీ కాశీలో ఉన్న 3 నదులు, గంగా అయితే ఉంటుంది, గంగతో పాటు వేరే 2 నదులు ఉంటాయన్నమాట. సో అవి అయితే కాదు. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం ఎవరు మెసేజ్ చేశారు. హిందూపూర్ నుండి రాజేష్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనాగ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్. ఎస్, ఐఎమ్ ఫైన్ అండి. ఫర్హాన్ అషేక్ తాడికొండ నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ టైం వివిధ భారతిలో మెసేజ్ పంపిస్తున్నారా? అవునా, వెల్కమ్ టు వివిధ భారతి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంజిత్ రెడ్డి గారు రంగ

పేర్లు కలిపే అదే వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇంక మెసేజ్ ఎవరు చేస్తున్నారు, బొడ్డు ఓంకార్ గారు రామానగర్ వేటపాలెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుండి, కరెక్ట్ ఆన్సర్. వరుణాసి అపరంజీ గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. అన్ని నదులు అయితే లేవండి, నాకు తెలిసి మూడే ఉన్నాయి. సో చూద్దాం ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు. రబ్బవరం గ్రామం నుంచి నాగుల మీరా గారు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా అమీదా బేగం మెసేజ్ చేశారు. ఎస్, గంగానది కరెక్ట్ ఆన్సరే. గంగానదితో పాటు ఇంకా రెండు నదులు అయితే ఉన్నాయన్నమాట. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, రఘుబీర్ సింగ్ సుగణాబాయి గారు ఏళ్ళు నుండి మెసేజ్ చేశారు. ఎస్, దానికి తగిన సాంగ్ ప్లే చేశాను కానీ ఆన్సర్ యమునా సరస్వతి అయితే కాదండి. నెక్స్ట్ ఇంకా అవునా, కుర్నూతల సునీల్ గారు మెసేజ్ చేశారు. ఎస్, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ ఇట్. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాంబాబు గారు, కమలా గారు, మానస రచన, ఉదయ్ కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు. బైరెడ్డిపల్లి చిత్తూరు నుండి, ఎస్, గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వీర హనుమాన్ బాలాజీ గారు చెన్నై నుండి, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, వరుణ అసి గంగ, ఈ మూడు నదులు కాశీలో ఉంటాయన్నమాట. వారణాసి అని పిలుస్తూ ఉంటారు కదా, సో వరుణ అసి ఆ రెండు నదుల పేరు సంగమమే వారణాసి. ఇంకా ఈ రెండు నదులు కూడా గంగానదిలో కలుస్తాయన్నమాట. చెప్పాలంటే ఇవి మూడు కూడా త్రిశూలం ఆకారంలో ఇక్కడ ఈ కాశీ నగరం అంతా కూడా వ్యాపించి ఉంటాయి. సో వరుణ ఒకవైపు, అసి ఒకవైపు, మధ్యలో గంగానది ఒకవైపు ఇలా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. సో గంగానదిలో వరుణ అసి కలుస్తాయి. ఈ మూడు నదుల మధ్యన ఉన్న ప్రాంతాన్నే వారణాసి, కాశీ, బెనారస్ ఇలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి హరివిల్లలో ఇంకా నాలుగో ప్రశ్నకి వచ్చేస్తే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నది ఎవరు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నవారు ఎవరు, తెలిస్తే కనుక 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

పదిగంటలు దాటి 55 నిమిషాలు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నాం హరివిలులో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్నవారు ఎవరు? సో పెడన్న నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పేరైతే మెసేజ్ చేయలేదు, అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు కుర్నూతల సునీల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి సాయి శిరీష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అపరంజీ గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం ఎవరు మెసేజ్ చేస్తున్నారు, నల్లపాడు గుంటూరు నుండి నివాస్ ఎంఎంఎస్ అంటూ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఓంకార్ గారు రామానగర్ వేటపాలెం నుండి, కరెక్ట్ ఆన్సర్. గణగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, కర్ణాటక. ఎస్ కరెక్ట్ ఆన్సర్. షేక్ ఫర్హానా మెసేజ్ చేస్తున్నారు, ఎస్. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ గారు, సుప్రియ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దామోస్ వెంకటాచారి గారు ఇంకా కృష్ణమ్మ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మహాత్మా గాంధీ గారు అన్నారు, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మరి నిజంగా భారతదేశంలో రిపోర్ట్స్ ప్రకారం కూడా పాపులేషన్ ఎక్కువగా ఉండేది కూడా రూరల్ ఏరియాస్లోనే. సో రూరల్ ఏరియాస్ డెవలప్ అయ్యాయి అంటే భారతదేశం డెవలప్ అయినట్టే కదా. అందుకనే ఎప్పుడో హిస్టరీలోనే మనం ఇలా చదువుకుంటూ ఉంటాం అన్నమాట. చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ విధంగా స్లోగన్స్ ఇచ్చారు అని చెప్పి. డెవలప్మెంట్కి సంబంధించి మహాత్మా గాంధీ గారు ఇచ్చిన ఈ స్లోగన్ ఏంటంటే, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. మన శ్రోతలందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ మెసేజ్ చేసేశారు. ఇంకా వరుడు కావాలని మూవీ నుంచి ఇప్పుడైతే మీకోసం ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 27 రాజ్యసభ స్థానాలు, 3 రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియను నిన్న ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్

ప్రకారం నామినేషన్లు దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీ చివరి తేదీ. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు గడువు ఉంటుంది. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం రాష్ట ప్రజలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఒక భావోద్వేగపూరితమైన చరకాల కళ నెరవేరిన చారిత్రక ఘట్టం అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్ఈ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా జరిగిందని క్రీడల శాఖ పరిషత్ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూర్యగర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏసీరి తెలిపారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

0: పదకొండు గంటల 3 నిమిషాలు దాటుతుంది. మరి ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరిన్ని విషయాలు కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ, బీ కాన్ఫిడెంట్.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం చూంచాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా

0: తాగినట్టు
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
0: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మరి 11:06 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మంచి మంచి సాంగ్స్ డే స్పెషాలిటీస్ గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సూపర్ గా ఎంజాయ్ చేద్దాం మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆర్జే తేజు చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా సో మంచి మంచి సాంగ్స్ మీకోసం అయితే రెడీగా ఉన్నాయి ముందుగా మైఖేల్ మదన కామరాజు సినిమా నుంచి అయితే మాత్రం ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ వినేశారు కదా. మన ఇళయరాజా గారి మ్యూజిక్ కాంపిటీషన్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అనమాట. సో ఎవర్ గ్రీన్ పాటలు. మరి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారి 83వ పుట్టినరోజు అనమాట ఈ రోజు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో మెలడీస్ అందించారు. మరి నిజంగా చాలా ప్లెజెంట్ మ్యూజిక్, మనసు బాగాలేనప్పుడు కానీ, హ్యాపీగా ఉన్నప్పుడు కానీ, ఎనీ టైమ్ ఇళయరాజా గారి పాటలు అలా పెట్టుకుని వింటూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు. సో నిజంగా చాలా అందరూ కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇళయరాజా గారు వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో రాజా అనే పేరుతో ఆల్రెడీ ఒక మ్యూజిషియన్ ఉన్నారనమాట, ఏఎం రాజా గారు. కాబట్టి మన ఇళయరాజా గారు ఏం చేశారో తెలుసా? ఇళయరాజా అని పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇళయ అంటే యంగర్ అని అర్థం అనమాట, అంటే తమిళ్లో యంగర్ అని అర్థం ఇళయ అంటే. సో అలా ఇళయ, అలాగే ఇంకొక మీనింగ్ కూడా ఉందన్నమాట, ఇళయ అంటే భూమి అనే అర్థం కూడా వస్తుంది. సో కాబట్టి దానివల్ల ఈయన భూమికి రాజు అని కూడా పిలవచ్చు. సో ఇళయరాజా గారి ఆ పేరుకి అర్థం అనమాట అది. అలాగే చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయండి. మరి ఇళయరాజా గారి స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి. ఆయన మ్యూజిక్ ఒక స్పెషాలిటీ ఉంది. చాలా రకాల అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఎంతో మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 1000కు పైగా సినిమాలకి, 10,000కు పైగా సాంగ్స్ ని ఆయన కంపోజ్ చేయడం జరిగింది. సూపర్బ్ కదా. నిజంగా ఆయన పాటలన్నీ వినడానికి మనకి ఒక నెల రోజులు అయితే ఖచ్చితంగా టైం పడుతుందండి. సో అన్ని పాటలు అయితే ఉంటాయి. మరి ఈ పాటలన్నీ కూడా కంపోజ్ చేసి రిలీజ్ చేయడానికి ఆయనకి 41 సంవత్సరాలు టైం పట్టిందని చెప్పచ్చు. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఆయన చేసిన పాటల్లో రజనీకాంత్ గారికి, అలాగే కమల్ హాసన్ గారికి మాత్రమే చెరో ఒక 100 సినిమాలు మాత్రం కంపోజ్ చేస్తుంటారు ఖచ్చితంగా. సో ఎన్నో అద్భుతమైన పాటలు అయితే ఉన్నాయి. మరిన్ని విషయాలు, మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇళయరాజా గారి గురించి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
4: गत ఆరేళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. 11:34 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమైతే ఇళయరాజా గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. ఇళయరాజా గారు ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్ లో మ్యూజిక్ కోర్స్ చేయడం జరిగింది. అండ్ మీకు తెలుసా, ఇదే కాలేజ్ లో ఏఆర్ రెహమాన్ గారు కూడా కోర్స్ చేశారు. అలా ఆయన ఏఆర్ రెహమాన్ గారు ఇళయరాజా గారి దగ్గర కూడా శిష్యరికం కూడా చేశారనమాట. కోర్స్ చేయడమే కాదు, సేమ్ కాలేజ్ లో శిష్యరికం చేయడం కూడా జరిగింది. ఇంకా ఇళయరాజా గారికి ఉన్న కొన్ని స్పెషాలిటీస్ గురించి మాట్లాడితే, ఒకటి లైవ్ రికార్డింగ్ అనమాట. ఈ బీజిఎంస్ ఎప్పుడు కూడా లైవ్ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేస్తూ ఉంటారు. అది ఆయన స్పెషాలిటీ. అది ఫైట్ అయినా సరే, ఏదైనా సీన్ అయినా సరే, లైవ్ ఇన్స్ట్రుమెంట్ తో సాంగ్ కంపోజ్ చేయడం వరకు చాలా బెటర్. అంటే ఎవరైనా సరే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో సాంగ్ కంపోజ్ చేయడం వరకు ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ కూడా కొట్టేవాళ్ళు చాలా అరుదు అని చెప్పచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో. తెలుగు అనే కాదు, జనరల్ గా ఇండస్ట్రీలో. అండ్ ఇండియాలో ఇళయరాజా గారు ఒక్కరే ఇలా రికార్డ్ చేస్తారు అని కూడా చెప్పచ్చు. మరి ట్యూన్ కూడా పేపర్ మీద రాసి మరీ కంపోజ్ చేసేవాళ్ళు మన ఇండియాలో వేళ్ల మీద లెక్క పెట్టేసేయచ్చు, అంత తక్కువ మంది ఉంటారు. సో ఇక ఈ రెండు కారణాల వలన ఆయన మ్యూజిక్ లో సౌండ్ క్వాలిటీ అనేది పీక్స్ లో ఉంటుందన్నమాట, చాలా క్లియర్ గా. అండ్ ఆయనకున్న ఒక బేసిక్ పాలసీ ఏంటి అంటే, ఆయన మ్యూజిక్ అనేది ఎవరిది కూడా కాపీ కొట్టరు. అండ్ అలాగే ఎవరు కూడా తన మ్యూజిక్ ని కాపీ కొట్టకూడదు. సో ఈ పాలసీ వల్ల ఆయన చాలా సార్లు చాలా దూరం వరకు వెళ్లి ఎన్నో మంచి మంచి పాటలు మనకు అందించారు. ఇంకా అవార్డ్స్ గురించి చెప్పాలి అంటే చాలానే ఉన్నాయండి. ఆయన గురించి, ఆయనకు వచ్చిన అవార్డ్స్ మనకి టైం కూడా సరిపోదన్నమాట మాట్లాడడానికి. కానీ కొన్ని నేషనల్ అవార్డ్స్ గురించి మాట్లాడితే, ఇప్పటి వరకు 5 సార్లు నేషనల్ అవార్డు అయితే అందుకున్నారు. సాగర సంగమం 1984 లో వచ్చిన సినిమా, ఇంకా

0: ఇందుభైరవి, రుద్రవీణ, కేరళ వర్మ, ఇంకా ఇలా కొన్ని తమిళ అండ్ తెలుగు, తెలుగు కాకుండా తమిళ అండ్ మలయాళం సినిమాలు కూడా ఉన్నాయి. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఇట్లా కొన్ని కేటగిరీస్ వైజ్గా ఆయనకి నేషనల్ అవార్డ్స్ కూడా లభించడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాలి కదా. మరి ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే ఆయన ముగ్గురు పిల్లలు కూడా, కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, భవతరిణి, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ వరల్డ్కి అసోసియేట్ అయ్యే ఉన్నారనమాట. సో మనకు తెలుసు ఆల్రెడీ యువన్ శంకర్ రాజా గారు సక్సెస్ఫుల్గా మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తూ ఉన్నారు. ఇక ఆ విధంగా ఆయన ఫ్యామిలీలో ఇంకా ఆయన బ్రదర్ కూడా, బ్రదర్ వాళ్ళ పిల్లలు కూడా మ్యూజిక్ కంపోజర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఒకసారి కమల్ హాసన్ గారు తన ఓన్ ప్రొడక్షన్లో హే రామ్ అనే ఒక సినిమా వేరే మ్యూజిక్ డైరెక్టర్తో కంపోజ్ చేయించడం జరిగింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ కంపోజ్ చేయించేసి సాంగ్స్ కూడా షూట్ చేసేశారు. ఇక ఆ తర్వాత అవి ఆయనకి అంతగా నచ్చలేదన్నమాట కమల్ హాసన్ గారికి. దాంతో మళ్ళీ ఇళయరాజా గారి దగ్గరకు వచ్చేసి, సార్ ఇది పరిస్థితి అని చెప్పి, మీరే మళ్ళీ మ్యూజిక్ కంపోజ్ చేయండి, కావాలంటే నేను సాంగ్స్ అన్ని కూడా రీషూట్ చేసుకుంటాను అని కమల్ హాసన్ గారు అడిగారంట. సో అప్పుడు ఇళయరాజా గారు ఏం చెప్పారంటే, ఏం అవసరం లేదు, మీరు షూట్ చేసిన సాంగ్స్లో లిప్ మూమెంట్కి తగ్గట్టుగా నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తాను అని ఒరిజినల్ సాంగ్స్ ఏమీ వినకుండానే ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసి హిట్ కూడా కొట్టడం జరిగిందనమాట. సో ఇలాంటి ఎన్నో ఫీట్లు ఆయన ఇండస్ట్రీలో చేయడం జరిగింది. అసలు ఇలాంటివి ఎవరు కూడా చేసి ఉండరేమో కదా. సో ఆ విధంగా అలాంటి విషయాల గురించి కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి అదనమాట విషయం. సో ఇళయరాజా గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, మాట్లాడేసుకున్నాం కూడా. సో ఇక నెక్స్ట్ గుణ సినిమా నుంచి మీకోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. అందరి ఫేవరెట్ సాంగ్ అనమాట ఇది, మాక్సిమం అందరికీ చాలా ఇష్టమైన పాట. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు. నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నేను రాసే
2: ఉత్తరం,
1: ఉత్తరం లెటర్ లేక కాదు ఉత్తరమే అని రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్ని పాటలే కనుల తోటలో,
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత, కవిత పాడు.

చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నాశోక నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: FM 101.3.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ వింటూ చేస్తూ ఉన్నారు కదా. కార్తికేయ నుంచి సాంగ్ అయితే వినేశాము. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. మనం ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. 11:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే హీరో నిఖిల్ సిద్ధార్థ్ ని చూసి చాలా కాలం అయిపోయిందండి. సో ప్రెసెంట్ అయితే తను ఒక పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న స్వయంభూ సినిమాలో ఆయన నటిస్తూ ఉన్నారు. ఈ రోజు ఒక నిన్న నిఖిల్ బర్త్డే అనమాట. సో నిన్న నిఖిల్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. దాని కారణంతో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసేసారు సినిమా టీం వాళ్ళందరూ కూడా. ఇందులో ఏంటంటే ఆ పోస్టర్ లో కనిపిస్తోంది, యుద్ద రంగంలో భారీ రథచక్రాన్ని చేతులతో పైకి లేపి నిలబడి ఉన్న ఒక ఫోటో అనమాట. అండ్ దాంట్లో అసలు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా రౌద్ర రూపంలో కనిపిస్తున్నారు అని చెప్పచ్చు. మరి భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు అయితే ఉన్నాయండి మొదటి నుంచి కూడా. మరి ఈ పోస్టర్ చూస్తేనే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది, సూపర్ గా ఉండబోతుంది అంతా అని చెప్పేసి. అండ్ ఈ మూవీ వచ్చేసి తెలుగు, తమిళ్ అండ్ మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. సో సినిమా పేరు స్వయంభూ. మరి చూద్దాం సినిమా రిలీజ్ డేట్ కోసం మనం కూడా వెయిట్ చేద్దాం. ఇక నెక్స్ట్ మీకోసం ఒక లవ్లీ ట్రాక్ కూలీ నెంబర్ 1 సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ఒక కీలక పిలుపునిచ్చారు. కొత్తగా బంగారం దిగుమతి చేసుకునే బదులుగా ఇళ్లలో దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ విధానం ద్వారా బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను నియమించేందుకు కొలీజియం

చేసిన సిఫార్సులకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర వేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖకు ప్రకటనలో తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. అయితే గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో సామాన్యులకు ఊరట లభించింది. జూన్1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్టు కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల 4వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 2వ బ్రిక్స్ సాంస్కృతిక కార్యవర్గ సమావేశానికి భారత ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ప్రకటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటింటికి యోగాను అందించే క్రమంలో 4 విభాగాల్లో 90 వీడియోలు రూపొందించారు. రోగ నివారణకు ప్రత్యేక ఆసనాలు, రోజువారీ సాధన యోగా సందేహాలు, ఇతరత్ర ఆసనాల వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడానికి వాట్సాప్ నంబర్ 8142404888కి హాయ్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. వెంటనే క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేస్తే గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని ఈ నెల రోజులే కాకుండా తర్వాత ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని యోగా ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారు మందిన సత్యనారాయణరాజు తెలిపారు. స్వాతంత్ర సంగ్రామంలో చరిత్రలో నిలిచిపోయిన చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు పూర్తయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తెలుగు జాతి అంతా ఇప్పటికీ ఒకటేనని అన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 అభివృద్దిలో పోటీ పడి దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి మనమైతే వచ్చేసాం. నేను మీ ఆర్జే తేజు. ఇక సమ్మర్ టైంలో ఎక్కువగా కోల్డ్ ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు కదా, హిల్ స్టేషన్స్ అని, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లడం గాని, ఇలాంటి రకరకాల ప్లేసెస్ ని విజిట్ చేయాలి అనుకుంటారు. అండ్ ప్రపంచంలో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నిట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్ నయాగరా వాటర్ ఫాల్స్. ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా దీన్ని విజిట్ చేయాలనే ఖచ్చితంగా అందరికి డ్రీమ్ అయితే ఉంటుంది, కానీ అది చూడాలంటే అందరికీ సాధ్యమైన పని అయితే కాదు. అందుకే మన దేశంలోనే ఉన్న నయాగరా గురించి మనం తెలుసుకోవాలి, విజిట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. మరి ఏంటి, మన దేశంలో కూడా నయాగరా ఉందా, ఎక్కడుందబ్బా అని ఆలోచిస్తున్నారా, చెప్తాను. ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను, బాహుబలి సినిమా నుంచి ధీవర సాంగ్ అనమాట. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్.

0: గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233.
1: జిన్కే పాస్ కోయి గారంటీ నహీ హై సర్కార్ ఖుద్ ఉన్కీ గారంటర్ బన్ రహీ హై.
2: గత 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బాహుబలి నుంచి సాంగ్ అయితే వినేసాం కదా. 12:12 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో మనమైతే ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుందాం అన్నాను. అది కూడా మన ఇండియాలో ఉన్న నయాగరా వాటర్ ఫాల్స్ అన్నాను. అది ఎక్కడ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ పట్టణానికి ఉత్తరాన 39 కిలోమీటర్స్ దూరంలో ఇంద్రావతి నదికి చెందిన ఒక జలపాతం ఉంది. దాని పేరే చిత్రకూట్ జలపాతం. అయితే దీని ఎత్తు 29 మీటర్స్ అన్నమాట. ఇది మన దేశంలోనే వెడల్పైన జలపాతంగా పేరు పొందింది. అండ్ వాటర్ బాగా ఉన్న టైంలో దీని వెడల్పు 200 మీటర్లు. మరి ఈ కారణంతోనే దీన్ని భారతదేశపు నయాగరా అని పిలుస్తారు. సో అలా ఈ చిత్రకూట్ జలపాతానికి ఇంకొక పేరేంటంటే భారతదేశపు నయాగరా జలపాతం. ఇక జలపాతం దగ్గర ఏంటంటే ఒక శివాలయం ఉంటుందన్నమాట. అలాగే అక్కడ సహజంగా ఏర్పడిన గుహలు కూడా ఉంటాయి. మరి వీటిని పార్వతీ గుహలు అని కూడా పిలుస్తారు. ఇక దట్టమైన అడవి ప్రాంతం, అలాగే చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం, చల్లని నీరు, వీటన్నింటినీ కనుక చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా అక్కడే స్పెషాలిటీస్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ చిత్రకూట్ జలపాతం గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక లవ్లీ ట్రాక్, నిన్నే ఇష్టపడ్డాను సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: అయిపోతుంది క్లాక్ లో టైం చూస్తే మాత్రం మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తున్నారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక మన దేశంలోని చిత్రకూట్ వాటర్ ఫాల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చండీగర్ లో ఉన్నది, ఛత్తీస్గర్ లో ఉన్నది. అండ్ వాతావరణ మార్పులకు, సూర్యకిరణాలకు తగ్గట్టుగా ఈ జలపాతం రంగులు మారుస్తూ ఉంటుంది తెలుసా. మరి స్పెషల్ గా దీన్ని చూడడానికే చాలా మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు. అండ్ మెయిన్ గా ఎర్లీ మార్నింగ్ టైంలో కొండలపై నుంచి నీరు కింద పడుతూ ఉంటే పైకి లేచే నీటి పొగ మధ్య నుంచి సూర్యకిరణాలు రంగురంగులుగా కనిపిస్తాయన్నమాట. సో స్పెషల్ గా వీటిని చూడడానికి టూరిస్టులు అయితే అక్కడ దగ్గరలోని గెస్ట్ హౌసెస్ లో నైట్ అంతా కూడా అక్కడే స్టే చేస్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఈ దృశ్యాన్ని చూడడానికి. ఇక ఈ ఛత్తీస్గర్ పర్యాటక శాఖ వారు కూడా టూరిస్టుల కోసం కొన్ని కాటేజెస్ అండ్ రెస్టారెంట్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దగ్గరలో. అండ్ కాటేజెస్ దగ్గర నుంచి జలపాతం వ్యూ పాయింట్ ఉంటుంది, అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ అయితే వీటిని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పటికప్పుడు అయితే కష్టం కానీ ముందుగానే బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇంకొక సాంగ్ మీ అందరి కోసం ఆవార సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22-27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయలు చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యకులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమావేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: Myanmar adhyakshudito patu పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్, అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి $1 trillion ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 trillion ఎకానమీగా, 2047 నాటికి $3 trillion ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదా.

0: పండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
1: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్టం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్టపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్టం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిలే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శా�ఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: అదిగో వైశు, అక్కడే పార్క్ చేసా.
4: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవి అయిపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీడలో పార్క్ చేసిరా, సో దట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటినీ ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది.
3: చిన్న చిన్న జాగ్రత్త.

కోర్ట్ మధ్యలో మాత్రం చూసుకుంటే ఎటువంటి రెస్టారెంట్స్ హోటల్స్ కానీ ఏమి ఉండవు, కాబట్టి ముందుగానే ఏమన్నా కావాల్సినవి కొనుక్కోవడం బెటర్. ఎక్కడంటే జగదల్పూర్లో. ఇక చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి, కానీ అంటే ఈ వాటర్ ఫాల్ సరౌండింగ్స్ లో చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కానీ వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల భోజనం దొరకడం మాత్రం కాస్త కష్టమే. కాబట్టి ముందుగానే ఫుడ్ కానీ కావాల్సినవి అన్ని తెచ్చుకోవడం బెటర్ జగదల్పూర్ నుంచే. ఇక బైక్ రైడర్స్ కి మాత్రం ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక మెయిన్ గా జూన్ నుంచే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో జూన్ నుంచి ఇంకా తర్వాత మెల్లగా రెయినీ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా జూలై ఆగస్ట్. సో మెయిన్ గా ఈ జూన్ నుంచి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక రెయినీ సీజన్ లో చూసుకుంటే మాత్రం ఈ జలపాతం ఉధృతంగా చాలా ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఈ జలపాతం చుట్టుపక్కల తిరగడానికి అడవిలో దారులు కూడా ఉన్నాయి. సో చాలా వరకు అక్కడ తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా తెలుగు వారికి మాత్రం అక్కడ లాంగ్వేజ్ తో ఇబ్బంది అయితే ఏం అవసరం లేదంట, ఎందుకంటే అక్కడ లోకల్ షాప్స్ లో వాళ్ళందరికీ కూడా తెలుగు తెలుసు, తెలుగులోనే మాట్లాడతారంట, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అండ్ ఇక ఈ చిత్రకూట జలపాతానికి ఎలా చేరుకోవాలి తెలుసుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్లడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
5: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
6: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
4: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
6: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

డాడీ సినిమా నుంచి సాప్ సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 12:55 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే మాట్లాడుకుంటున్నాం ఛత్తీస్గఢ్ లో ఉన్న చిత్రకూట్ జలపాతం గురించి. దీనిని భారతదేశ నయాగరా వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. మరి ఈ చిత్రకూట్ జలపాతానికి చేరుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి అలాగే వైజాగ్ నుంచి జగదల్పూర్ కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్ టు జగదల్పూర్ అండ్ వైజాగ్ టు జగదల్పూర్. ఇక రోడ్డు మార్గంలో కూడా హైదరాబాద్ వైజాగ్ నుంచి బస్సెస్ ఉన్నాయి. కంపేర్ చేస్తే హైదరాబాద్ నుంచే కాస్త డిస్టెన్స్ ఎక్కువ, వైజాగ్ నుంచే కొంచెం దగ్గర ఉంటుంది. సో జగదల్పూర్ రీచ్ అయిన తర్వాత ట్యాక్సీ లేదా జీప్స్తో వాటర్ ఫాల్స్కి చేరుకోవచ్చు. ఇక జగదల్పూర్ చుట్టుపక్కల టూరిస్ట్ ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. సో అది విషయం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ గురించి. ఇక నెక్స్ట్ అయితే మీకోసం బద్రీనాథ్ నుంచి ఫైనల్గా ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం. నేను మణిశ్రీ. తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తప్పిపోయిన మహిళలు బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4,000

655 మంది మహిళలు బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గత 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాష్టంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమల శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో నిర్వహించనున్న తొలి అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంటుకు రాష్ట క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్టంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూలు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్టంలో నికర జీఎస్టీ వసూళ్లు 3037 కోట్ల రూపాయలుగా నమోదు అయ్యాయని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నదీ తీరం వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ విధులలో ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 22 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఏ అధికారి, ఉద్యోగిని వారి ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేయకూడదని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: ధీర ప్రోగ్రామ్ వింటూ చేస్తూ ఉన్నారు కదా, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మరి టైం ఎగ్జాక్ట్లీ 1 o'clock దాటి 6 minutes అయిపోయింది అనమాట. ఇక ధీరాలో ఏం చెప్పుకోబోతున్నాం ఇవాళ అంటే, ఇక ప్రజెంట్ జనరేషన్ గర్ల్స్ అందరూ కూడా తమకు ఆసక్తి ఉన్న రంగంలోనే రాణించడమే చాలా, అంటే వాళ్ళకి ఆసక్తి ఉన్న రంగంలో రాణించడమే మెయిన్గా ఎయిమ్ గా పెట్టుకున్నారు. అండ్ దీంతో పాటుగా అంతర్జాతీయ గుర్తింపు కూడా తెచ్చుకోవాలి అని కూడా ట్రై చేస్తూ ఉన్నారు. మరి చండీగఢ్ కి చెందిన టీనేజర్ జాన్వీ జింధల్ కూడా ఇలాంటి అమ్మాయే. అందరిలాగా రొటీన్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోకుండా అడ్వెంచర్లు చేయడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, మరి అలాంటి అమ్మాయే ఈ జాన్వీ కూడా, అడ్వెంచర్ లవర్ అనమాట. అయితే ఈ జాన్వీ జింధల్ ఎవరు, తన సాధించిన ఒక ఘనత గురించి పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఒక సాంగ్ తర్వాత. ముందుగా కుదిరితే కప్ కాఫీ సినిమా నుంచి చిత్ర గారి వాయిస్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా చిత్ర గారి వాయిస్ లో. మరి వింటూ చేస్తూ ఉన్నారు ధీర ప్రోగ్రామ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చండీగఢ్ కు చెందిన జాన్వీ జిందల్ స్కూల్లో అటు చదువుతో పాటుగా ఇటు సాహస క్రీడలపైన కూడా ఇంట్రెస్ట్ చూపించేది. నదిలో రాఫ్టింగ్, ఇంకా కొండలెక్కడం ఇలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేదన్నమాట. తనకి సరిగ్గా 9 సంవత్సరాల వయసులో ఆన్లైన్లో స్కేటింగ్ గురించి వీడియోస్ చూడడం స్టార్ట్ చేసింది. ఇక ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు తనకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది అనమాట స్కేటింగ్ మీద. ఇక కూతురు ఇంట్రెస్ట్ ని గమనించిన ఆమె తండ్రి ఏం చేశాడంటే, ఆయనే స్వయంగా కూతురికి కోచ్ గా మారిపోయి ఆన్లైన్ వీడియోస్ చూస్తూనే రోలర్ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ అలాగే ఇన్లైన్ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ లో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా 9 సంవత్సరాల వయసు నుంచే అమ్మాయి స్కేటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నగారి దగ్గర. అలా తను 9 సంవత్సరాలకే స్కేటింగ్ నేర్చుకోవడం తర్వాత ఏం చేసింది, స్టార్టింగ్ లో రోజుకు 50 సార్లు అయినా సరే కింద పడిపోతూ ఉండేదంట ప్రాక్టీస్ టైంలో. చాలా మంది ఇంకా ఏం చేస్తాంలే మన వల్ల కాదు, ప్రాక్టీస్ చేయలేం, దెబ్బలు తగులుతున్నాయని గివప్ ఇచ్చేస్తారు. కానీ తను అలా మాత్రం చేయకుండా రోజు రోజుకి ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఒక పట్టుదలతో తను స్కేటింగ్ ఎలాగైనా సరే నేర్చుకోవాలి అని ప్రాక్టీస్ మాత్రం ఆపకుండా ఫ్రీ స్టైల్ స్కేటింగ్ అనేది చేస్తూనే విన్యాసాలు చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఏకంగా స్కేటింగ్ చేస్తూనే విన్యాసాలు చేయడం అనమాట. అంటే స్కేటింగ్ చేస్తూ ఎగిరి దూకడం కానీ గుండ్రంగా తిరుగుతూ ఉండడం, డాన్స్ చేయడం ఇలాంటి విన్యాసాలు అనమాట. సో అలా జాన్వీ జిందాల్ స్కేటింగ్ ని తన స్టైల్లో ఇలా ఈ విధంగా నేర్చుకోవడం, తను ఇంకా అలాంటి ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉండడం, చాలా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని చోట్ల, అలా ఎక్కడైతే కాంపిటీషన్స్ జరుగుతాయో అక్కడ పార్టిసిపేట్ చేయడం, అవార్డ్స్ కూడా గెలుచుకోవడం. సో అలా సూపర్ గా చిన్న వయసు నుంచే స్కేటింగ్ లో రాణిస్తూ వచ్చిందనమాట. ఇక జాన్వీ జిందాల్ గెలుచుకున్న అవార్డ్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి, వీటి గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఈ అమ్మాయి సాధించిన ఘనత మామూలు ఘనత అయితే కాదండి. సో ఇండియాలోనే ఫస్ట్ ఫీమేల్, అంటే తను సాధించిన ఇండియన్ ఘనత ఎలాంటిది అంటే గిన్నిస్ రికార్డ్ సాధించిన ఒక ఫస్ట్ ఫీమేల్ అని చెప్పేసి మాట్లాడచ్చు. సో దీని గురించి ఆ అమ్మాయి ఏం ఘనత సాధించింది తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం రాష్టంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్దికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ,
1: an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing healthcare in Andhra Pradesh and in our nation. And a convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion that celebrates scholarship, perseverance, and achievement.

0: మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ మార్క్స్ ద మొమెంట్ వెన్ ఏ యూనివర్సిటీ సెండ్స్ ఫోర్త్ ఇన్ టు సొసైటీ ఏ న్యూ జనరేషన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ మెన్ అండ్ విమెన్ ప్రిపేర్డ్ టు షోల్డర్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ విత్ కాంపిటెన్స్ అండ్ ఇంటెగ్రిటీ.
1: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్టంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట, జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపట్టి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ,
2: ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఎకర్స్ వరకు ఉంది. అది కూడా మేము యూడిఎల్ లో ఇవ్వడానికి కూడా, లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాని కూడా కొంత ప్లాట్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి రేపు వచ్చే విధానం జరుగుతుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్, చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు.
1: తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగు వారందరూ ఒక్కటేనని అన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, 2 రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండ్లో

ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్టంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్టంలో నికర జీఎస్టీ వసూళ్లు 3,037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ది నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా దక్షిణాది రాష్టాల్లో 16% వృద్ధి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్టంలో విలువ ఆధారిత పనులతో పాటు ఇతర పనుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4,950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని, ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రే నందు, మెల్లగ పాల ప్యాకెట్ తీసుకురా.
2: సరేమా.
1: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
2: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
1: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
3: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తున్నారు కదా. 1:30 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. టైం చూస్తే మాత్రం మనమైతే జాన్వీ జిందల్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో చండీగఢ్ కి చెందిన ఒక అమ్మాయి, 17 ఇయర్స్ ఏజ్ లోనే ఒక గిన్నీస్ రికార్డ్ సాధించిన అమ్మాయి. 2019లో ఫస్ట్ టైం జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. తర్వాత వైజాగ్ లో జరిగిన నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో తొలిసారిగా పథకం గెలుచుకుంది అనమాట. ఇక ఆ తర్వాత చాలా రకాల నేషనల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడం, సిల్వర్ మెడల్స్ అని, గోల్డ్ మెడల్స్ అని, ఇలా ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. ఇలా మెడల్స్ సాధిస్తూనే తను స్కేటింగ్ లో ఇప్పటి వరకు 11 గిన్నీస్ రికార్డ్స్ కూడా సాధించడమే పెద్ద విషయం అనమాట. అంటే తను తన 17 ఏళ్ల వయసులోనే టోటల్ గా స్కేటింగ్ లో 11 గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించి రికార్డు అయితే సృష్టించింది. మరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అమ్మాయిగా జాన్వీ జిందల్ పేరు సంపాదించుకుంది. మరి ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ లో ఇప్పటి వరకు ఎక్కువ గిన్నీస్ రికార్డ్స్ సాధించిన వ్యక్తి ఎవరు? క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు. ఇక ఆయన తర్వాత ప్లేస్ లో జాన్వీ జిందల్ కూడా నిలిచిపోయి యంగ్స్టర్స్ అందరికీ కూడా ఇన్స్పైరింగ్ గా మారిపోయిందనమాట.

సూపర్బ్ కదా. మరి చిన్నతనంలో ఏదో 9 ఇయర్స్ ఏజ్ లో తనకి స్కేటింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం ఏంటి, వాళ్ళ ఫాదరే సో ఆ అమ్మాయికి స్కేటింగ్ నేర్పించడం ఏంటి, నేషనల్ కాంపిటీషన్స్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయడం ఏంటి, ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించడం ఏంటి, సూపర్బ్ కదా. కష్టంతో పాటు లక్ అన్నీ కలిసి వచ్చేసాయి అమ్మాయికి మాత్రం. చాలా కష్టపడి మొత్తానికి తను అనుకున్నది సాధించిందనమాట. ఇలా ఎంతో మంది అమ్మాయిలకు ఇన్స్పైరింగ్ గా కూడా నిలుస్తోంది ఇది విషయం. అండ్ ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకొక అప్డేట్స్ మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తున్నారు కదా. 138 ఏఎం పిఎం టైం చూస్తే మాత్రం మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. చాలా మంది ఏంటంటే రిటైర్మెంట్ కి ముందే ఏవో ఒక సేవింగ్ స్కీమ్స్ అనేవి పెడుతూ ఉంటారు, సేవింగ్ స్కీమ్స్ ఫాలో అవుతూ డబ్బుని సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇంకొంతమంది అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా సేవింగ్స్ స్కీమ్ మనకి యూజ్ అవ్వాలి, మనం దాచుకున్న డబ్బు రిటైర్మెంట్ తర్వాత కూడా యూజ్ అవ్వాలి అనే దాంతో చాలా రకాల స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా పెద్దవాళ్ళకి మెయిన్గా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఒకటి ఉంది కదా. సో రిటైర్మెంట్ తర్వాత ప్రత్యేకంగా వాళ్ళ కోసమే డిజైన్ చేసిన స్కీమ్ అన్నమాట ఇది. సో దీంట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఆదాయం పొందొచ్చు, ఏంటి ఇదన్నీ కూడా డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ మనకి డబ్బు సురక్షితంగా ఉంటుంది అనే ఒక నమ్మకం, అలాగే వడ్డీ రేట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇక ఎఫ్డీలతో పాటుగా భారత ప్రభుత్వ హామీలున్న ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటనమాట. కాబట్టి మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్లలో ఇది కూడా ఒకటి కాబట్టి చాలా మంది సీనియర్ సిటిజన్స్ కోసమే దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. కాబట్టి ఇది కూడా చాలా యూజ్ ఉంటుంది. మెయిన్గా పదవీ విరమణ చేసిన వాళ్ళకి స్థిరమైన ఆదాయం పొందేందుకు ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మరొక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బ్యూటిఫుల్ సాంగ్. ప్రేమ సినిమా నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సాంగ్ అయితే విన్నేశారు కదా. 1:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ వచ్చేసి 60 సంవత్సరాలు అండ్ అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు దీనికి ఎలిజిబిలిటీ. దీంట్లో కనీసం 1,000 రూపాయల నుంచి 30 లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టచ్చు. ఇక ప్రెజెంట్ అయితే సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 8.2% గా ఉంది. ఇక ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీని వాళ్ళు తిరిగి మన బ్యాంక్ అకౌంట్ లోకి చెల్లిస్తారు. అంటే మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశారో దాంట్లో నుంచి 8.2% చూసుకుని సంవత్సరానికి ఎంత వస్తుందో చూసుకుని ఆ సంవత్సరం వచ్చే అమౌంట్ లో నుంచి 3 నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 10 లక్షలు కనుక ఈ సీనియర్ సిటిజన్స్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టారనుకోండి, సంవత్సరానికి 10 లక్షలు అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది, 82,000 వస్తాయి 8.2% క్యాల్కులేట్ చేస్తే. ఈ 82,000లో 3 నెలలకు ఒకసారి మనకు అందిస్తారు, అంటే 3 నెలలకు ఒకసారి 20,500 రూపాయలు లభిస్తుందన్నమాట మనకు వచ్చేది. సో దీని కాలపరిమితి వచ్చేసి 5 సంవత్సరాలు. ఇక గడువు పూర్తయిన తర్వాత కూడా మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు లాక్ ఇన్ అయితే ఉంటుంది. మధ్యలో నేను అకౌంట్ క్లోజ్ చేసేస్తాను నాకు వద్దు అని అనుకోవడానికి లేదు. సో 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలి. ముందుగానే అకౌంట్ క్లోజ్ చేసామనుకోండి జరిమానా అయితే కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వడ్డీ మీద సంవత్సరానికి 1.5 లాక్స్ వరకు కూడా ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది. మీకు సంవత్సరానికి 1.5 లాక్ వచ్చిందనుకోండి, సో మీకు ట్యాక్స్ ఏమీ పడదు. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం రూల్స్ ప్రకారంగా మీకు కొంత ట్యాక్స్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీరు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుని ఈ స్కీమ్ గురించి అండ్ ఎంత మనీ మీకు నచ్చినంత అమౌంట్ని డిపాజిట్ చేసుకుని 3 మంత్స్కి ఒకసారి వడ్డీ రూపంలో ఈ నగదుని తీసుకోవచ్చు అనమాట. ఇక ప్రభుత్వంతో లింక్ అయిన స్కీమ్ కాబట్టి చాలా సేఫ్గానే ఉంటుంది మన అమౌంట్ అంతా కూడా. సో ఎక్కడికి వెళ్ళదు కాబట్టి సీనియర్ సిటిజన్స్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి దీని గురించి పూర్తిగా అవేర్నెస్తో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఏంటి అని డీటెయిల్స్ తెలుసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది విషయం. అండ్ ఇక 153 అయిపోయింది కదా, నెక్స్ట్ మీకోసం అయితే ఏటో వెళ్ళిపోయింది మనసు నుంచి డైరెక్ట్గా మన ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో స్వయంగా ఆయనే పాడిన పాట మీకోసం ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి

ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్ అందరికి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 to 226. అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఎగ్జాక్ట్ 2:30 తర్వాత నుంచి మనం సందర్శనరీ గేమ్ షో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఇక 2:30 నుంచి సందర్శనరీలో ఈ రోజు నేను మిమ్మల్ని చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడగడానికి రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు లేట్, ఇంకొక సాంగ్ తర్వాత క్వశ్చన్స్ అడిగేసి మీ ఆన్సర్స్ ఏంటో కూడా నేను అన్ని అనౌన్స్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు తెలుసు కదా నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా పంపించాలో. సో ఫోన్ నెంబర్ 0866244884 నెంబర్కి మీ పేరు ఊరు టైప్ చేసి మీ ఆన్సర్ని టైప్ చేసి పంపించేయచ్చు వాట్సాప్ నెంబర్కి. సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బాద్షా సినిమా నుంచి ఒక సాంగ్ విందాం, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఇవాళ మన షోలో విందురు గాని.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు

0: విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఎస్ వెల్కమ్ టు సందడే సందడి. సో 2:33 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఒకటి ఇస్తారనమాట. సో మీరు నేను అడిగే క్వశ్చన్ కి ఒక 2 blanks ఉంటాయి. ఆ 2 blanks లో ఒకే పదం వస్తుంది. అది ఏ పదం అనేది మీరు గెస్ చేసి నాకు పంపించాలి. ఓకేనా? సో ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే డాష్ నా పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. డాష్ నా పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. సో ఈ 2 blanks ఒకే పదం వస్తుంది. అది ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని 8662488 14 నెంబర్కి. స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు ఒక్కడో సినిమా నుంచి. గుణశేఖర్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా కదా. మరి ఈ రోజు గుణశేఖర్ గారి పుట్టినరోజు. మరి గుణశేఖర్ గారు వరుసగా మహేష్ బాబు గారితో అయితే 3 సినిమాలు చేశారు. ఇప్పుడు మనం విన్న పాట ఒక్కడు, తర్వాత అర్జున్, తర్వాత సైనికుడు. ఇంకా మనకు చాలా సినిమాలు తెలుసు, వరుడు మూవీ, శాకుంతలం, తర్వాత రుద్రమదేవి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్తో, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్తో మనల్ని అలరించిన డైరెక్టర్ గుణశేఖర్ గారు బర్త్డే అనమాట ఇవాళ. అండ్ ఇంకా మరిన్ని ఫిలిమ్స్ ఆయన నుంచి రావాలి, సక్సెస్ఫుల్ గా ఆయన కెరీర్ కొనసాగాలని కోరుకుందాం. ఇంకా మన క్వశ్చన్ లోకి వచ్చేస్తే, సందరే సందరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే తేజు. ఒక క్వశ్చన్ అయితే అడిగానండి, కొంతమంది అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మొత్తానికి ఆన్సర్స్ ఏమేమి రకరకాల ఆన్సర్స్ వస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్ కి వివరంగా పంపించింది కరెక్ట్ గా భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. సూపర్బ్ అసలు, ఫస్ట్ మీరే మెసేజ్ పెట్టారు కరెక్ట్గా. తర్వాత ఇంకా చాలా మంది పంపించారు చదివే లోపు, ఇంకొకసారి మీకోసం క్వశ్చన్ రిపీట్ చేస్తాను సరేనా. దాని తర్వాత ఒక సాంగ్ విందాం, తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తా. ఇక క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వింటే ఈజీగా అర్థమైపోతుంది. డాష్న పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. అడిగింది అనగానే మీకు ఒక ఆలోచన వచ్చేయాలి ఈ పాటికి. సో డాష్న పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. ఎన్ని రూపాయలు అడిగారు, ఏంటి, ఒక బుక్ కొనుక్కోవడానికి వాళ్ళ ఫాదర్ని ఎన్ని రూపాయలు అడగడం జరిగింది. సో అండ్ ఫస్ట్ బ్లాంక్లో డాష్ నా అన్నాను. సో ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

2:46 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మీరు ఫ్రమ్ ద మూవీ రాజా సాబ్. ఇక నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, డాష్ న పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని డాష్ రూపాయలు అడిగింది. ఈ 2 blanks లో ఒకే పదం వస్తుంది, అది ఏ పదం అయి ఉంటుంది? మీరు గెస్ చేసి నాకు వాట్సాప్ చేసేయండి మీ ఆన్సర్స్ ని అన్నాను కదా. ఇక ఫస్ట్ మెసేజ్ మనకి భాస్కర్ గారు అయితే పంపించారు, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ భాస్కర్ గారు ఫ్రమ్ పెట్టిన కరెక్ట్ ఆన్సర్. తర్వాత మోహన్ రెడ్డి గారు పట్టమట నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. అక్కరపాక నుంచి రమా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాలూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అని మాత్రమే మెసేజ్ పెట్టారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. రాధా గారు మంగళగిరి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేదాంజన్ జానకి శ్రీనివాస్ రామ్ మచిలీపట్నం పంపించారు, ఆన్సర్ అయితే రాంగ్ అండి. తర్వాత అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ డబ్బులు అని పెట్టారు, అదే ఎంత ఎంత మనీ అడిగారు అనేది కదా నాకు కావాల్సింది, మీరు డబ్బులు అని పెట్టారు. ఎవరంటే మెసేజ్ చేసింది మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి అన్నమాట. ఇక శుభ మధ్యాహ్నం సందర్శనరికి స్వాగతం అంటూ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు శైలజ గారు పంపించారు ఆన్సర్, కూతురు అంటున్నారు. ఓకే, కూతురు ఓర్ కొడుకు ఎవరైనా సరే, బట్ ఎంత అమౌంట్ అడిగారు అండ్ ఆ 2 blanks లో ఒకే పదం ఫిల్ చేయాలి అన్నాను, అది ఎలా ఫిల్ చేయగలుగుతారు? సో ఎగ్జాక్ట్లీ ఆన్సర్ అయితే పెట్టలేదు మీరు. ఇక కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక అండ్ మదన్ కుమార్ వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర అనురాధ పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అని మాత్రమే పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పల్

రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. యుగానికి ఒకడు ఫ్రమ్ డోన్ అంట, ఓకే కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి అంటూ అంకయ్య గారు మెసేజ్ పంపించారు, బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, ఆన్సర్ బట్ రాంగ్ అండి. రాంగ్ ఆన్సర్తో పేర్లవండపల్లి మనోజ్ కుమార్ భువన బుజ్జి అమరావతి నుంచి పంపించారు, బట్ ఆన్సర్ రాంగ్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. దొడ్డదేవరపాటు నుంచి మెసేజ్ జమలయ్య గారు పంపించారు. సో జమలయ్య గారు దొడ్డదేవరపాటు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, ఆన్సర్ కానీ రాంగ్ అండి. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి దమ్మోజు వాళ్ళ కృష్ణమ్మ గారు పంపించారండి, ఆన్సర్ కరెక్ట్గా. మంగళూరు నుంచి జయలక్ష్మి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రాంగ్ ఆన్సర్. నోట్బుక్ కొనుక్కోవాలని తండ్రిని 100 రూపాయలు అడిగింది అని అంటున్నారు, కానీ ఇందులో నేను అడిగిన బ్లాంక్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎక్కడ ఫిల్ చేశారు మీరు, పెట్టలేదు కదా. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆకివేటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు గారు పెట్టిన మెసేజ్ అనమాట ఇది. సో ఆన్సర్ అయితే కాదు ఇది. ఇక నెక్స్ట్ మెసేజ్, కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల మెసేజ్ పంపించారు, ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ తన పుస్తకం కొనుక్కోవాలని తన తండ్రిని అడిగిందండి అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, ఓకే. ఎవరు పుస్తకం కొనుక్కోవాలని 80 రూపాయలు అడగడం జరిగింది. సో నేను అడిగిన 2 బ్లాంక్స్ అయితే ఆన్సర్ రాలేదు. నెక్స్ట్ సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కరెక్ట్ ఆన్సర్. మోహన్ రెడ్డి గారు పటమట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి శంకర్ గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ ఏంటో అర్థం కాలేదు అసలు అది. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే కరెక్ట్ ఆన్సర్తో మనకి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు మచిలీపట్నం నుంచి. ఇక కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, కరెక్ట్ ఆన్సర్. హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరిపతుల బుచ్చయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్ అండి. కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ, కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. సో ఇంకా కొంతమంది మెసేజ్లు టైపింగ్ అనమాట. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇక ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తాను. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటూ కొదుమూరు వీరేష్ గారు ఊర్మిళ గారు మెసేజ్ పంపించారు, బట్ ఆన్సర్ అయితే రాలేదు. ఇంతకీ డాష్న పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని ₹100 అడిగింది అంటే వందన. సో డాష్న అన్నాను కదా నేను, వందన ఇస్ ద ఆన్సర్. వందన పుస్తకం కొనుక్కోవాలని తండ్రిని 100 రూపాయలు అడిగింది. సో ఈ 2 బ్లాంక్స్లో ఒకే పదం రావాలి అంటే అర్థం 100 అని పెట్టచ్చు, అదే మ్యాటర్. సో కొంతమంది కరెక్ట్గా పంపించారు, కానీ కొంతమంది రాంగ్గా వచ్చేసే 10 రూపాయలని 4 రూపాయలు 7 రూపాయలు ఇలా పెట్టారు. నెక్స్ట్ సిండికేట్ నగర్ పెద్దమగుడి దగ్గర నుంచి వేణు అండ్ అను గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ వందన అని చెప్పేసి. సూపర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం.

సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవాళ మన సందర్శ నటిలో ఏంటంటే, ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నింటినీ వింటుంది, అది ఏంటి? సో ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నింటినీ వింటుంది, అది ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు సందరేశ సందరి. మరి ఇక వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662433814. స్టే ట్యూన్డ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: రే నందు, వెళ్ళకు పాల ప్యాకెట్ తీసుకురా.
5: సరేమా.
4: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
5: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడ పెట్టాను.
4: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
6: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ నెల 21వ తేదీన రాజధాని అమరావతిలో 25,000 మందితో యోగా డే నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రైతుల సమస్యలను ఆలకించిన జగన్మోహన్ రెడ్డి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఘంటసాల మండలం కొత్తపల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 381 మంది రైతులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రాష్ట ప్రభుత్వం రాజముద్రతో పాస్ బుక్స్ పంపిణీ చేయడం రైతులకు భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాలలో భాగంగా మచిలీపట్నం నగరంలోని మేజర్ మైనర్ డ్రైన్ల పూడికతీత పనుల కార్యక్రమంని మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి కుబియా నాయక్ ఈరోజు ప్రారంభించారు. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలు కూడా కారుణ్య ఉద్యోగాల నియామకాలకు అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని హక్కులను నిరాకరించలేమని ధర్మాసనం పేర్కొంది. జూన్ 4 నుంచి 12 వరకు వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పనితీరు మేనిఫెస్టో అమలు తీరుపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య రక్షణ కోసం ఈ సైకిళ్ల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ పిలుపునిచ్చారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చెరువుల్లోని నీటి ప్రవాహం పంపి లక్ష్యంగా కాలువలు శుభ్రపరిచే పనులు వేగవంతం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత ఇలా 6 రంగాల్లో ప్రతిభ ఉన్న బాలబాలికలు వచ్చే నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ SEN 07 2025 విభాగంలో CBT 1 పరీక్షా తేదీల్లో మార్పు చేస్తూ జూన్ 13 నుంచి 20 వరకు వరుసగా పరీక్షలు జరగనున్నాయని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ ఒక ప్రకటన విడుదల చేసింది. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ సెరీనా విలియమ్స్ దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ టెన్నిస్ ఆడనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.

0: టబాత్ టబాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
1: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
2: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
3: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
4: వస్తున్నా అమ్మా. ఇష్యూ
3: టైం నాలుగైపోతుంది, నేను ఆకాశవాణి యువనయంలో పార్టిసిపేట్ చేయాలి.
4: అమ్మా ఇంకా పడుకోలేదా?
5: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
4: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
3: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇక సందడి సందడిలో మనమున్నాం కదా. నేను మీ ఆర్జే తేజు. ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నింటినీ వింటుంది, అది ఏంటి అని అడిగాను కదా. ఇంతకీ ఆన్సర్ ఏంటి, మన వాళ్ళు కరెక్ట్ గా పంపించారా లేదా చూసేద్దామా. సో అనంతపురం నుంచి అనురాధ గారు ప్రీవియస్ క్వశ్చన్ కి అయితే 100 అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇక విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి పంపించారు ఒక ఆన్సర్. చాలా రకరకాల ఆన్సర్స్ వచ్చాయండి. నేను సింపుల్గా ఒక్కటే ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను అందరి దగ్గర నుంచి, బట్ రకరకాల ఆన్సర్స్ వచ్చాయి. ఓకే, ఇట్స్ ఓకే, చూద్దాం ఆన్సర్స్. ఇంకా నేను అనుకున్న ఆన్సర్ పంపించారో లేదో. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు ఒక ఆన్సర్ అయితే. ఓకే, కరెక్ట్గానే మెన్షన్ చేశారు. ఇక శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు మెసేజ్ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. పడిన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక వందన పుస్తకం కొనుక్కోవాలని తన తండ్రిని 100 రూపాయలు అడిగిందండి అంటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా కరెక్ట్గా పెట్టారు, సెకండ్ది కూడా కరెక్ట్ ఆన్సరే. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారనమాట. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ ఎర్రమని సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇక విజయలక్ష్మి గారు ఫ్రమ్ తిరుమల కరెక్ట్ ఆన్సర్. రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి పంపించారు, తిన్నారా మేడం ఈరోజు బాగా టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంట. చాలా ఈజీ అండి, అసలు ఇది టఫ్ ఏం కాదు అండ్ ఆన్సర్ అయితే రాంగ్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. నెక్స్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మనకి ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు శైలజ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ గారు పంపించారనమాట. గూగుల్ తల్లి అంటున్నారా, కాదు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు జూటూరు విలేజ్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు ఫ్రమ్ మాధవరం, ఓకే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు కరెక్ట్ అని. నెక్స్ట్ బి రాంబాబు గారు కమల మానస రచన ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాకారం నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామలా పంపించారు. బేగం గారు అమిత బేగం, తర్వాత నాగుల్ మీరా అమిత బేగం, ఊరు పేరైతే అర్థం కాలేదు. రబ్బవర్మ, ఓకే రబ్బవరం నుంచి పంపించారు ఆన్సర్ అయితే, కానీ రాంగ్ అండి. కరెక్ట్ ఆన్సర్తో కర్నూలు నుంచి ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అండ్ అనురాధ పంపించారు. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ మెడియంపేట అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. చిలుకల ఆరేణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్.

0: శ్రీనివాసవర్మ గారు బెంగళూరు నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఈతనూరు లక్ష్మయ్య గారు గోల్లపల్లి మండలం వలిగొండ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లూర్ల, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంత వెతికినా ఆలోచించినా జవాబు తెలియట్లేదు, రావట్లేదు అంటున్నారు. ఎవరంటే ఆకివీటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు. ఓకే, నేను ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను కాసేపట్లో. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో రామల్లకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత తరాలపల్లి గ్రామం హనుమకొండ జిల్లా నుంచి జరుపతుల బుచ్చయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ అండ్ సంతోష, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. దమ్మోజి వెంకటాచారి గారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ ఇప్పటి వరకు కూడా. ఇంకొకటి ఏదో అన్రీడ్ మెసేజ్ ఉంది చూస్తున్నాను. ఓకే, రాజాబాబు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. అయితే ఇంకా చాలా ఈజీ అండి. బేసిక్గా ఒక సామెత కూడా ఉంది, గోడకు కూడా చెవులుంటాయి జాగ్రత్త అని. ఎంత కదిలించినా మాట్లాడదు కానీ మన మాటలన్నీ వింటుంది అని. సో గోడ కూడా చెవులుంటే జాగ్రత్త అని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో ఆన్సర్ గోడ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇంకా ఎగ్జాక్ట్గా అయితే టేప్ రికార్డర్, రేడియో, ఇలా మైక్రోఫోన్ అని చాలామంది ఆన్సర్స్ రకరకాలుగా పంపించారు. టేప్ రికార్డర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది టేప్ రికార్డర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు పంపించారనమాట. ఇవి ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటాను, స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
2: ఓకే,
1: ఈ ఏంటంత త్వరగా వచ్చావు, ఎక్కడ పార్క్ చేసావు?
2: అదిగో వైశు, అక్కడే పార్క్ చేసా.
1: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరి అయిపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీడలో పార్క్ చేసిరా, సో దట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటినీ ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూయల్ ని సేవ్ చేద్దాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందిద్దాం.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 3:16 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మీ ఆర్జే తేజు అండ్ ఇక ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేస్తాను ఇప్పుడు మీకు సందేశ నదిలో. నెక్స్ట్ ఇందాక క్వశ్చన్ కి ఇంకొంతమంది టేప్ రికార్డర్ అని చెప్పేసి నేను నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు అయితే పంపించారు కరెక్ట్ గా. తర్వాత తెలియదండి అంటూ మనోజ్ గారు పేరవండ్ల పల్లి నుంచి పంపించారు. సో టేప్ రికార్డర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఒక శాస్త్రం పేరు చెప్తాను, మీరు దాన్ని ఏది అధ్యయనం చేస్తే ఆ శాస్త్రం పేరు వస్తుందో మీరు ఆన్సర్ పంపించాలి, సరేనా? టాక్సికాలజీ అంటారు ఒక శాస్త్రం పేరు, టాక్సికాలజీ. అయితే దేన్ని అధ్యయనం చేస్తే ఈ టాక్సికాలజీ అనే పేరుతో పిలుస్తారు? సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ని 8662488 నెంబర్కి. టాక్సికాలజీ అనే అధ్యయనం చేస్తే ఒక శాస్త్రం అనమాట ఇది, టాక్సికాలజీ అనేది. అయితే దేన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు? మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. చక్కగా మీ ఆన్సర్స్ని తెలుగులో పంపించవలసిందిగా కోరుచున్నాము. ఓకేనా, సో దేన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు?
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

యూఆర్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు అండ్ మనం ఉన్నాం సందరేసిన ఈ ప్రోగ్రామ్ లో. 3:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, అండ్ ఇక మనమైతే వినేసాం నా సామి రంగ సినిమా నుంచి ఒక ఫాస్ట్ బీట్ అనమాట. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, టాక్సికాలజీ ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే టాక్సికాలజీ అని పిలుస్తారు? సో చాలా ఈజీ ఆన్సర్ అనమాట. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కేదర్ వీరేష్ గారు రాజలి మండలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి పంపించారు, కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు, రసాయన శాస్త్రం అంటున్నారు కానీ కాదండి. ఇక తత్వశాస్త్రాన్ని పిలిస్తే టాక్సికాలజీ అంటారంట కానీ కాదు. ఎవరు పంపించారంటే ఈ మెసేజ్ని? ఆకివిటి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు గారు. సాంబశివరావు గారు పంపించారు వేటపాల నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. స్టడీ ఆఫ్ సంథింగ్, ఓకే కరెక్ట్ ఆన్సర్. తో ఆశా శ్రీనివాస్ గారు పంపించారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక కరెక్ట్ ఆన్సర్తో దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కర్నూలు నుంచి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత చిలుకో నారాయణ, నా అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, గాంధీజీ, గంగా పంపించారు కానీ, అండ్ దేవసేన. ఓకే కీటకాన్ని అధ్యయనం చేస్తే శాస్త్రం అంటున్నారు కానీ కాదు. పెడన జోగనేంద్ర కాలనీ చప్పలరాజు గారు పంపించారు, కాదండి రాంగ్ ఆన్సర్. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి, నిఖిల్, మణిదీప ఆన్సర్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. గోర్లఖాన్దొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు, సుమలత పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెం పోలే గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ మెసేజ్ గూడూరు చవటపల్లెం నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య అండ్ అఖిల పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అమరటి నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆధోని నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ గారు రెడ్డిగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లలిత, మురళి, భాను కామకూరు తిరుపతి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు విలేజ్ నుంచి పంపించారు, బట్ ఆన్సర్ అయితే అర్థం కాలేదు కూడా, స్పెల్లింగ్ అర్థం కాలా. ఓకే నెక్స్ట్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ సామల రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారనమాట ఆన్సర్ కరెక్ట్గా. తర్వాత జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారండి, మదనపల్లె టౌన్, అన్నమయ్య జిల్లా అంటూ, ఓకే కరెక్ట్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి గారు ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి పూర్ణ చంద్రరావు గారు, శైలజ గారు పంపించారు కరెక్ట్గా. తర్వాత హైదరాబాద్ నుంచి హెచ్ఎంటీ స్వర్ణపురి దుర్గా నిత్యశ్రీ పంపించారు ఆన్సర్ అయితే, బయాలజీ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య ఫ్రమ్ దస్తగిరి సంధ్య, ఓకే ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ అనురాధ గారు, మదన్ కుమార్, రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్ కర్నూలు ముజఫర్నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. డివిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నా దమ్మోజు వెంకటాచార్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇక తీపనూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి అనుపమ అండ్ స్వీతి అంకయ్య పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మై నేమ్ ఇస్ జాన్, ఐఎమ్ ఫ్రమ్ కలిదిండి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదండ, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు ఆన్సర్ అయితే పంపించలేదు, రాంగ్ అండి. ఇక గోల్లపల్లి గ్రామం నుంచి వలిగొండ మండలం నుంచి ఈదనూరి లక్ష్మయ్య, జంగమ్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్, అంబిక, ప్రేమసాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పెట్టారు. తర్వాత
తరాలపల్లి గ్రామం నుంచి జరుపతుల బుచ్చయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా. ఇప్పుడు ఇక ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, విష పదార్థాలని అధ్యయనం చేసే శాస్త్రాన్ని టాక్సికాలజీ అంటారు. సో వినారు కదా, విష పదార్థాలని అధ్యయనం చేసే శాస్త్రం అన్నమాట. ఇది ఆన్సర్ అయితే. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు

ఇప్పుడు ఒక డైలాగ్ అడుగుతాను, అది ఏ ఫిల్మ్ అనేది మీరు చెప్పాలి, అండ్ ఫిల్మ్ డైరెక్టర్ పేరు కూడా చెప్పాలి. ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది అండ్ మూవీ డైరెక్టర్ ఎవరు? విన్నారు కదా, ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది అండ్ డైరెక్టర్ ఎవరు? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని 8662438114 నంబర్కి. స్టే ట్యూన్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజో. ఇక 3:41 అయిపోయింది అనమాట. సో మనమైతే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్, నాన్నకు ప్రేమతో సినిమా నుంచి అయితే వినేశాం కదా. నెక్స్ట్ అయితే నేను మిమ్మల్ని ఒక డైలాగ్ అయితే అడిగాను, అది ఏ సినిమా అని చెప్పేసి అడిగాను, అండ్ డైరెక్టర్ ఎవరు అని కూడా అడిగాను. ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ సినిమా నిండా పంచ్ డైలాగ్స్ బోల్డ్ ఉంటాయండి. సో చాలా ఎక్కువగా ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా. మరి ఇంతకీ ఈ డైలాగ్ ఏ సినిమా అండ్ అలాగే ఆ డైరెక్టర్ ఎవరు అంటే మన వాళ్ళు ఎవరెవరు పంపించారో చూసేద్దామా. నాకైతే దగ్గర దగ్గర 41 మెసేజెస్ అయితే వచ్చాయి, చదివేస్తాను. కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మల్లాంబి కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దుర్గా నిత్యశ్రీ హెచ్ఎంటీ స్వర్ణపురి హైదరాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్కి విషశాస్త్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో దాసిరిపాలెం నుంచి గుంటూరు జిల్లా పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్కి ఇది. ఇంకా దస్తగిరి సంధ్య రుద్రూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. ఇక త్రిబులార్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. తీపనూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి అనుపమ స్వీటీ అంకయ్య, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత గారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం నుంచి బైలిప్పల గ్రామం నుంచి జూట్ల గోపాల ఆన్సర్ పంపించారా, లేదు ఆన్సర్ తెలియదు అన్నారు. ఇంత సిన్సియర్గా ఆన్సర్ తెలియదన్నారండి, సూపర్ అసలు. ఓకే, నేను ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను కాసేపట్లో. ఇక రాంగ్ ఆన్సర్తో కన్ను

సార్. ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి జి పూర్ణచంద్రరావు గారు శైలజ గారు పంపించారు. సినిమా పేరైతే రాంగ్ అండి. ఇక కరెక్ట్ ఆన్సర్తో తేజశ్రీ, అమూల్య, సుకుమార్, అఖిల, చవటపాల్యం, గూడూరు నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ దమ్మోజు వెంకటాచారి గారు. రాంగ్ ఆన్సర్ అండి. త్రినాథరావు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత శంకరపల్లి విలేజ్ రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నువ్వు నాకు నచ్చవు సినిమా అండి అంటూ ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ అండి. ఇంతకీ మీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదుగా. జాన్ గారు ఓకే కళ్ళదింటి నుంచి పంపించారు బట్ రాంగ్ అండి. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ అండ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. బిజిలి వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు వీరభద్ర అండ్ బిజిలి వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు. జై చిరంజీవ సినిమాలో అనుకుంటున్నాను అంటున్నారు కానీ కాదు. సునిష్క మణి పద్మశ్రీ గారు పంపించారు ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. జాబ భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల కరెక్ట్ ఆన్సర్. దీపిక ఫ్రమ్ మూవింగ్ కార్ ఆన్సర్ అయితే రాంగ్ అండి. డైరెక్టర్ అయితే కరెక్ట్గా గెస్ చేశారు కానీ ఆన్సర్ సినిమా పేరు అయితే రాంగ్. మై నేమ్ ఈస్ దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్. పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, సుమలత గారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత, సంతోష, నిత్య సంతోషిని, గోళ్ల శ్రీనివాస్ వర్మ కోదాడ నుంచి పంపించారు నీ ప్రేమకై అంటున్నారు కానీ రాంగ్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేస్తారు. సో ఇంతకీ ఆన్సర్ ఏంటంటే జూలై ఫిలిం అనమాట. ఓకేనా, ఇష్టంగా కోరుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్తు. ఈ డైలాగ్ ఏ మూవీలోది? మిమ్మల్ని ఎంత కష్టమైన డైలాగ్స్ అడిగినా, ట్యాగ్ లైన్స్ అడిగినా, ఎలాంటివి అడిగినా మాత్రం కరెక్ట్గా ఏముంది, గూగుల్ తల్లిని అడిగేస్తున్నాము ఆన్సర్ చెప్పేస్తున్నాము అని మీరే కూడా మీరే చెప్పేస్తున్నారు. సో ఎంత టఫ్ అడిగినా ఈజీగా ఆన్సర్స్ అయితే చేసేస్తున్నారు. సో జూలై ఫిలిం అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఆ పాట జాగ్రత్తగా వింటే అందులో ఒక కమీడియన్ వాయిస్ వస్తుంది. ఆ కమీడియన్ ఎవరు? మీరు గెస్ చేయాల్సిన క్వశ్చన్ అదేనమాట. నెక్స్ట్ నేను ప్లే చేయబోయే పాటలో ఒక కమీడియన్ వాయిస్ వస్తుంది. ఆ పాటలో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు మానిపించడం కోసం మిగతా కుర్రాళ్ళందరూ పాట పాడి వినిపిస్తూ ఉంటారు. ఈ కమీడియన్ వచ్చేసి మళ్ళీ ఆ అబ్బాయి ఏడవడానికి, అంటే ఆ అబ్బాయి ఏడవడానికి మళ్ళీ ట్రై చేస్తాడు, అంటే ఆ మాటల వల్ల మళ్ళీ ఆ అబ్బాయి ఏడుస్తాడు. సో మీకు ఆ సాంగ్ వింటే అర్థమైపోతుంది. ఓకేనా, సో ఈ పాటలో మీకు వినిపించే ఆ కమీడియన్ వాయిస్ ఎవరిదో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: కుట్టకు ఉంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, కుక్క అని కొట్టినట్టు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమండి
0: సార్, ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కెళ్ళిపోతాడు,
1: నోరు ఇప్పనియొద్దు అసలు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ చురువైంది. భీముడు గద తీసిండు పిసికిండు, దుర్యోధనుడు మీ గద తీసిండు పిసికిండు, ఎవడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు, అడుగు వచ్చిండు ఇడు కొట్టిండు, ఆడు కొట్టిండు ఇడు కొట్టిండు, తలకాయ మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలకాయ మీద కొట్టింది, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఎట్లా,
1: నువ్వు చెప్పు,
2: నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అవనే. రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే చిన్న పోరన్కి కథ చెప్ప నీకు వస్తలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రీ.

0: ఎప్పుడు ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి. బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
1: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, కాపు పాఠం ఫోటో మారిపోయింది అంతే.
1: చెప్తావా లేదా?
0: చెప్పా.
1: చెప్తావా లేదా?
0: చెప్పా. నీ దండం పెడతా. చెప్పా.
1: చెప్పో.
0: కొడతారా? అందరు కొడతారా?
1: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను తావు నీకు కుక్క లెక్క మారింది భయ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్. చిత్రం సినిమా నుంచి సాంగ్ విని చక్కగా నవ్వుకొని ఉండుంటారు కదా. సో నిజంగా ఆ పాట అప్పట్లో సూపర్ అసలు చాలా ట్రెండ్ అట్లా ఆ టైంలో అయితే మాత్రం. మరి ఈ పాటలో కనిపించిన ఆ యాక్టర్, ఆ వాయిస్ ఎవరిది, ఆ కమెడియన్ వాయిస్ ఎవరిది అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరెవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్. ఇక మీరందరూ కరెక్ట్గానే పంపించారు కాబట్టి ఓన్లీ నేమ్స్ చదివేస్తానబ్బా. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ వచ్చింది కానీ ఊరు పేరు మెన్షన్ చేయలేదు. కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి, అన్నపయ్య జిల్లా నుంచి పంపించారు. తర్వాత గొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు. కనగారావు గారు ఫ్రమ్ పెడన, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, దస్తగిరి సంధ్య ఫ్రమ్ రొద్దుటూరు కడప జిల్లా, తులిమిల్లి రవి గారు సూరంపల్లి గ్రామం గన్నవరం నుంచి పంపించారు, సామశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం, చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత రామకార్తిక, వెన్నెలవల్లి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర గారు ముజఫర్నగర్ నుంచి పంపించారు, కర్నూల్, పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, తర్వాత కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్ అండ్ రషీదా బేగం, సుమయ్య, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ అండ్ అచ్యుత్, చిలుక నారాయణ గారు, అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, రాజోల నుంచి జయన్న గారు, కుసుమ గారు ఫ్రమ్ అంబటినగర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాన జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మిడ, గద్వాల్ జిల్లా నుంచి వీరు గారు, తిరుపతి నుంచి దేవసేన.

ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు, ఆధ్యా అండ్ అభి ఫ్రమ్ హైదరాబాద్, భాషా ఫ్యామిలీ, జయం భాషా ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్, ఈదునూరి లక్ష్మయ్య గారు, జంగమ్మ గారు, గోల్నపల్లి గ్రామం మలిగొండ నుంచి, గూడూరు చవటపాలెం నుంచి సుకుమార్, తేజశ్రీ, అమూల్య అండ్ అఖిల, వెన్యా ఫ్రమ్ విజయవాడ, తీపునూరు విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి అను అండ్ స్వీటీ, ఓకే, రాజుగారు ఏలూరు నుంచి, గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుంచి పోలీస్ శివదాసిరెడ్డి, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. తర్వాత ఎంఎంఎస్ నివాస్ గారు శుభ సాయంత్రం అంటూ నల్లపాడు గుంటూరు నుంచి పంపించారు ఆన్సర్. తర్వాత జాప భూమేశ్వర్ గారు ఫ్రమ్ అండ్ భూలక్ష్మి గారు ఫ్రమ్ వెల్లుల్ల, శ్రీనివాస్ వర్మ గారు ఫ్రమ్ బెంగళూరు. తర్వాత ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి అనమాట. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్ అండ్ హేమ, సుధా ఫ్రమ్ కొత్తగూడెం, తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కడప కృష్ణ అండ్ సంతోష, ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు ఆమదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా, మైదుకూరు నుంచి జాఫర్, కొల్లిపారు నుంచి వివి లక్ష్మి గారు, సునిష్క మణి, పద్మశ్రీ గారు. తర్వాత దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. జీవ భౌతిక కారకాల యొక్క ప్రతికూల, ఇదేంటండి, నేను ఏ క్వశ్చన్ అడిగాను మీరు ఏం చెప్తున్నారు, శాస్త్రీయ అధ్యయనం అని ఎప్పుడో నేను థర్డ్ క్వశ్చన్ అడిగిన దానికి ఇప్పుడు ఏదో ఆన్సర్ పంపించారు, కానీ అది రాంగ్ అండి. ఇంతకు మీ పేరు ఎక్కడ? అక్కరపాక నుంచి రమా గారు. నెక్స్ట్ మెసేజ్, నాగులమీరా గారు, అమీదా బేగం గారు ఆన్సర్ పంపించారు కరెక్ట్గా, రబ్బవర నుంచి అంట. గోల్ల శ్రీనివాస్ గారు, శ్రీనివాస వర్మ, కోదాడ నుంచి పంపించారు. అండ్ డివిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మౌనిక, తులసి, జయంత్ ఫ్రమ్ నందికొట్కూరు కరెక్ట్ ఆన్సర్. ఇంకా అందరూ కరెక్ట్గానే పెట్టారండి, అందుకే మీ పేర్లు మాత్రం ఫాస్ట్గా చదివేస్తున్నాను, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువగా ఉంది కదా. సో హర్ష గారు చిత్తూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక మలాంబి కర్నూల్, బాలాజీ నగర్ నుంచి పంపించారు. లత ఫ్రమ్ ఉయ్యూరు. తర్వాత కాజ నుంచి నందం జగదీష్. కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు. తులసీనగర్ నుంచి మీరా గారు. రాజోలి నుంచి బోరెల్లి సంధ్యా గారు. ఎన్ వరప్రసాద్ గౌడ్, రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎర్రగూడూరు విలేజ్ నుంచి. అండ్ మంచి క్వశ్చన్స్ అడిగి చాలా మంచి సాంగ్స్ వేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు, థ్యాంక్ యూ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. సో ఇదనమాట నాకు వచ్చిన లాస్ట్ మెసేజ్. ఇక ఇంతకీ యాక్టర్ ఎవరు, ఆ కమీడియన్ అంటే ఉత్తేజ్ గారు. సో మనం విన్న ఈ మూవీ అయితే పాట విన్న మూవీ చిత్రం. చిత్రం సినిమాలో ఈ పాటలో వినిపించిన ఆ వాయిస్ ఉత్తేజ్ గారిది. అండ్ అందులో ఉన్న చిన్న బాబు యాక్చువల్గా పాప అనమాట, తను ఉత్తేజ్ గారి కూతురే అందులో యాక్ట్ చేయడం జరిగింది. సో ఉత్తేజ్ గారి కూతురే అనమాట అమ్మాయి. ఇంతకీ ఈరోజు నేను ఇప్పుడు ఉత్తేజ్ గురించి ఎందుకు అడిగాను, ఈరోజు ఆయన బర్త్డే అనమాట. సో అది మ్యాటర్. ఇది ఇవాళ మన సందడి. ఇక 3:57 దాటి అలా సెకండ్స్ వెళ్ళిపోతూ ఉందండి, ఇంకా ఓన్లీ 2 మినిట్స్ ఫర్ 4 o'clock. మరి ఇప్పటిదాకా ఎంజాయ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వివిధ ప్రోగ్రాంలో కలుసుకుందాం. వీ టూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈ రోజు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలంగాణ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేసింది. ఈ మేరకు కేరళలోని తిరువనంతపురంలో రేపు జరగనున్న జీటీఎం ఎక్స్పో 2026లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మెట్రో ఎక్స్పెడేషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026ను స్వీకరించనున్నారు. బాపట్ల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఉమామహేశ్వర్ నో హెల్మెట్ నో ఫ్యూయల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. సకినేటిపల్లిలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాల ర్యాలీని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. వర్షాకాలంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా నీటి నిల్వలను తొలగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 93.14% ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో పోలవరం జిల్లా రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని డీఆర్డీఏ పీడీ రత్నాకర్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతకు సహకరించని వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని, డస్ట్బిన్లు ఏర్పాటు చేయని షాపులకు జరిమానా విధిస్తామని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేసు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
5: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటి

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4 o'clock దాటి 4 minutes అవుతుంది క్లాక్ లో టైం చూస్తే ఇక మనమైతే వచ్చేసాం వివిధ ప్రోగ్రామ్ లోకి. నేను మీ ఆర్జే తేజు. ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటంటే లిరిసిస్ట్ స్పెషల్ సాంగ్స్ అనమాట. మరి ఎవరి లిరిక్స్ లో వచ్చిన సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? శ్రీమణి గారు. సో లిరిసిస్ట్ శ్రీమణి గారి సాంగ్స్ అంటే చాలానే ఉన్నాయండి రీసెంట్ టైమ్స్ లో విడుదలైన సినిమాలన్నీ కూడా. సో జులై దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను ఆల్రెడీ. ఇక జులై నుంచి ఇందాక మనం ఒక క్వశ్చన్ కూడా విన్నాం కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అని ఒక డైలాగ్ అడిగాను. ఓకే, సో జులై నుంచి ప్లే చేస్తాను ఫస్ట్ మీకోసం ఒక సాంగ్, శ్రీమణి గారు రచించిన పాట అనమాట. తర్వాత భలే భలే మగాడబోయ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, గోవిందుడు అందరి వాడేలే, ఖైదీ నెంబర్ 150, మజ్ను, ఇలా చాలా సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ మనం శ్రీమణి గారు రచించిన పాటలు విని ఎంజాయ్ చేస్తూ ఉందాం ఈ వాల్టి మన వివిధ ప్రోగ్రాంలో. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక వివిధాలో లిరిసిస్ట్ శ్రీమణి గారి రచనలో వచ్చిన సాంగ్స్ అయితే మీరు వినేసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు సమయం సరిగ్గా 4:50. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సోషబిలిటీ అండ్ హౌ టు మోడరేట్ ఇట్. ఇంటర్నెట్ తో యువత బతుకుల్లో గందరగోళం. నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతర్జాలం అంటే ఇంటర్నెట్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బతుకుతుంది. భవిష్యత్తు తరాలలోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుందన్న నగ్న సత్యం మనందరికీ తెలుసు. ప్రతి చోట మంచి చెడు ఉన్నట్లుగానే ఇంటర్నెట్ లోనూ మంచి చెడులకు చోటుంది. అందుకే పర్యవేక్షణ అవసరం. సర్వైలెన్స్ మానిటరింగ్ తప్పకుండా ఉండాలి. వాస్తవానికి పూర్తి స్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్ ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారి వారి పిల్లలకు చేరవేస్తున్నట్లయితే వారిపై అవి అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. యువతలో చేర్చేసుకున్న పలు దుష్ప్రభావాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. పలువురు యువత ఇంటర్నెట్ను మంచికి ఉపయోగించుకున్నట్లయితే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని లైఫ్ని నిరుపయోగంగా ఖర్చు చేసేందుకు ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ కారణంగా యువతలో చోటు చేసుకుంటున్న పలు దుష్ప్రభావాలను ఇప్పుడు చేతన్ ఈ వెన్నెలా ప్రోగ్రాంలో మీతో చెప్తాడు. ఇంటర్నెట్ యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుంది. ఇంటర్నెట్కే అంకితమవుతున్న యువత విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అంతేకాకుండా సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ నైతిక అవినీతిని పెంపొందిస్తుంది. ఇది యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తుంది. అంతేకాకుండా మన ఫిజికల్ హెల్త్ పైన కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్య చాలా మటుకు లేట్ నైట్స్ స్టూడెంట్స్ గానీ స్పెషల్లీ యూత్ ఈ ఫోన్స్ తీసుకుని ఉంటున్నారు. దే ఆర్ నాట్ స్లీపింగ్ వెల్ ఇన్ ద నైట్. ఇంటర్నెట్ కారణంగా యువతలో నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ యువతను బానిసలుగా మార్చేస్తుంది. ఇంటర్నెట్ లో ఒకసారి చిక్కుకుపోతే బయటకు రావడం కష్టం, రానివ్వదు కూడా. కాలేజీలో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయమంతా అంటే ఇంట్లో, కాలేజ్ బస్లో, చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లో సోషల్ నెట్వర్క్లకు అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతుంది. భవిష్యత్తు తరాలలోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారుతుంది అని ఇంతకుముందే చెప్పాను. మన దేశంలో సెల్ ఫోన్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. రింగ్ టోన్, కాలర్ టోన్, ఎస్ఎంఎస్లు అంటూ ఎన్నో రకాల సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. సెల్ ఫోన్ వాడకంలో ఈ రోజుల్లో 2G దగ్గర నుండి మొబైల్ ఇంటర్నెట్ 4G వరకు అప్డేట్ అవుతూనే వచ్చింది. ఇంటర్నెట్ వాడకం వల్ల ఎన్నో లాభాలున్నాయి, కానీ నష్టాలు కూడా.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

తల్లిదండ్రులు పూర్తి స్థాయి తమ ఆధీనంలో పిల్లలకు కంప్యూటర్, సెల్ఫోన్ వంటి సాధనాలు వారి పిల్లలకు చేరవేస్తే ఎన్నో ఫలితాలున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇంట్లో ఉండి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, సినిమా టికెట్లు, కరెంట్ బిల్, ఫుడ్ ఆర్డర్, ఆన్లైన్ షాపింగ్, ఇలా ఎన్నో చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరు బయటికి వెళ్లకుండా అన్ని సెల్ ఫోన్లో చూసి నేర్చుకుంటున్నారు. మిషన్ కుట్టడం దగ్గర నుంచి, మెకానికల్ వర్క్ దగ్గర నుంచి, ఎంబ్రాయిడరీ, ఆర్ట్, క్రాఫ్ట్స్, అంతేకాకుండా కొత్త కొత్తవి ఏమన్నా నేర్చుకోవాలి హాబీ అంటే కూడా ఇంటర్నెట్ నే ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి దాన్ని ఏంటంటే, ఒకవేళ సోషల్ మీడియా ఆన్ చేసినా గానీ, ఏదైనా సైట్స్ చూస్తున్నా గానీ, వంటి వీడియోస్ చూస్తున్నా, ఒక్కసారి దాంట్లో లీనమైపోతున్నారు. పక్కన ఏమవుతుందో అన్నది కూడా పట్టించుకోనంతగా దాంట్లో

లో నిమగ్నమైపోతూ ఉంటారు. సో పీపుల్ ఆర్ టోటలీ ఎంగ్రాస్డ్ విత్ ఇట్. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతున్న యువత సైబర్ వేధింపులకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యావసర వస్తువులా మారిపోయింది. ఇంటర్నెట్ కారణంగా యువత ఎన్నో దుష్ప్రభావాలకు కూడా లోనవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీడియోస్ చూడటం వల్ల యువత చాలా పక్కదారులు తొక్కుతున్నారు. చాటింగ్ చేస్తూ పక్కన ఏం జరుగుతుందా పట్టించుకోవడం లేదు. ఇంటర్నెట్ నుండి బయటపడడానికి ఇప్పుడు చేతన్ కొన్ని మీకు మంచి చిట్కాలు చెప్తాడండి. ఇంటర్నెట్ ను ఎక్కువగా ఏ సమయంలో ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఉదయం లేవగానే సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. అలా ఉన్న సెల్ ఫోన్ లో ఎంత టైం గడిపేస్తున్నారు, అందుకోసం మీ ఫోన్ ని పడక గదిలోకి తీసుకుపోకుండా చూసుకోవాలి. ఇలా ప్రతి చిన్న చిన్న దానికి ఏ నోటిఫికేషన్ వచ్చినా గానీ ప్రతి నిమిషం సెల్ ఫోన్ చూసుకోవడం, నోటిఫికేషన్స్ చూసుకోవడం అలవాటు కాకుండా చూసుకోవాలి. కాలేజ్ వెళ్లేందుకు చాలా దూరం బస్సులో వెళ్తూ ఉన్నారు ఈ మధ్య పిల్లలు. ప్రయాణించాల్సి వచ్చినప్పుడు కాలేజ్ కి వెళ్లే వరకు సెల్ ఫోన్ చూస్తూ గడిపేస్తారు. ఈ అలవాటు మానేందుకు ఆ సెల్ ఫోన్ లో డేటా కనెక్షన్ ని ఆపేయాలి. ఈ సమయంలో సంగీతం వినటమో పుస్తకాలు చదువుకోవటమో చాలా మంచిది. లేకపోతే బస్సులో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటే మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, కమ్యూనికేషన్ పెరుగుతుంది. అలాగే ఫిజికల్ గా మన ఫ్రెండ్స్ ఏంటో, సోషల్ గా ఎలా ఇంటరాక్ట్ కావాలనే మంచి లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాము. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు. అలాంటి వాళ్లకి మీ ఫోటోలు పంపొద్దు. అలా చేస్తే మీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువ. సోషల్ నెట్వర్క్ లో ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ మీ ఫోన్ కి రాకుండా ఆ ఆప్షన్ ఆఫ్ చేసేయాలి. బోర్గా ఉందనో ఒంటరిగా ఉన్నామనో ఇంటర్నెట్ చూడడం అలవాటు చేసుకోవద్దు. దానికి బదులుగా జిమ్ కి వెళ్లడమో లేదా స్విమ్మింగ్ పూల్ కి వెళ్లడమో, సింగింగ్ క్లాసెసో ఆర్ట్ క్లాసెసో జాయిన్ అయితే ఇంకా మంచిది. ఈ రోజుల్లో యువత 10th కంప్లీట్ కాకుండానే పేరెంట్సే వాళ్ల చేతుల్లో ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆ సెల్ ఫోన్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తూ ఉంటారు. అబ్బో నా సెల్ ఫోన్ చాలా కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ అని చూపిస్తారు. దాంతో వేరే వాళ్లకు, వేరే స్టూడెంట్స్ కి కూడా కొంచెం ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి వారు వెళ్లి వాళ్ళ పేరెంట్స్ ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇలా ఇట్ ఈస్ అ చైన్ రియాక్షన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ కట్ దిస్ హ్యాబిట్ అండ్ యూ విల్ లీడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు అ బ్రైట్ ఫ్యూచర్. విత్ దిస్ బ్రైట్ మెసేజ్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బై.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. పీఎం స్వనిధి యోజనకు 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాల భూసేకరణ అవసరమవుతున్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రతిపాదనను సూచించినట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈరోజు జరిగిన రైతుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి జీజీహెచ్లో వినూత్నంగా అమలు చేస్తున్న యూత్ టైం బ్యాంక్ కార్యక్రమం యువత సేవాభావానికి కొత్త దిశను చూపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా పేర్కొన్నారు. ఆసుపత్రిలో సేవలను సులభతరం చేయడంలో యువత చురుకుగా పాల్గొనడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారుల సమగ్ర అభివృద్ది, ఆరోగ్య స్థితి అంచనాకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవచేతన ఏఐ యాప్ ద్వారా పిల్లల్లో 21 రకాల వైకల్యాలు, ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన వారికి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. నంద్యాల జిల్లాలో ఒక్క బడియీడు చిన్నారి కూడా విద్యకు దూరం కాకుండా చూడాలని బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించి ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రికల్ బస్సు డిపో పనులను ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి నాగేశ్వరరావు సందర్శించారు. వర్క్షాప్ వసతుల ఏర్పాటు పనులను పరిశీలించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. వేలేరుపాడులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మహిళల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బాలరాజు ఈరోజు పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని విజే జూనియర్ కాలేజీలో జూన్5న జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థి అర్హతలు కలిగిన 18 నుండి 40 ఏళ్ల నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ మేళాలో ప్రత్యక్ష రిజిస్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రేడాలో 74,862.19 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 382.50 పాయింట్ల లాభంతో 74,649.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100.95 పాయింట్ల లాభంతో 23,483.55 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 6 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
3: సరే మా.
2: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
3: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
2: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటే వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
4: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఆకాశవాణి
3: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం,
2: మన భారతదేశం విన్న తొలి స్వరం
3: ఆకాశవాణి,
2: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
3: కోట్లాది గుండెల చప్పుడుగా,
2: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
3: సమాజ స్వరం
2: మన ఆకాశవాణి.
3: సమాచారాన్ని అందించడమే కాదు,
2: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక,
3: 9 దశాబ్దాల విశ్వసనీయత,
2: 90 ఏళ్ల అనుబంధం,
3: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
2: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
3: గ్రామం నుంచి నగరం వరకు
2: సమాచారం,
3: వినోదం,
2: విజ్ఞానాన్ని అందిస్తూ
3: సంస్కృతికి అద్దం పట్టింది.
2: మారుతున్న కాలంతో పాటు
3: సరికొత్త సాంకేతికతతో
2: మీ ముందుకు సరికొత్తగా
3: ఆకాశవాణి. వినండి,
2: ఆస్వాదించండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూస్తే 5:06 దాటి 30 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధు అయితే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఎంటర్ అయిపోతున్నాము గీత్ కథ చెల్లో. హిందీ సాంగ్స్ వినడానికి రెడీగా ఉన్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం సాంగ్స్ ఏదో వచ్చేస్తున్నాయి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: చెప్పుగా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఎంపీటీ ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము గీత్ గద్ద చల్లో హిందీ సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాము. మరి ఐ లవ్ న్యూ ఇయర్ మూవీ నుండి సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఐ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి ఆ లేఖలో ప్రస్తావించారు. అమరావతికి భూములిచ్చిన రైతుల విశ్వాసాన్ని గతంలో దెబ్బతీశారని, ఇప్పుడు అమరావతిపై అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి విమర్శించారు. అమరావతి గ్రామాలలోని యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏపీ సీఆర్టీఏ ఆధ్వర్యంలో అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సహకారంతో 3 నెలల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క ఉచిత శిక్షణలో చేరే ఆసక్తి గలవారు సీఆర్టీఏ ఫెసిలిటేటర్ ను గాని 9848424207 నంబర్లో కానీ సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. జూన్ 7 నుంచి 20 వరకు జిల్లా వ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ నంద్యాల కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాసనబద్ద చట్టాల అమలు, ఎస్సీ సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో వసతి గృహాల్లో ఉచిత వసతి, పోషకాహార భోజనం, ఉచిత ఆరోగ్య పరీక్షలు, మౌలిక సదుపాయాలు, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో ప్రతినిధి బృందం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో పర్యటించి నగరంలోని పారిశుద్ధ్య పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించారు. రాజోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్జీటీ నిధులతో మంజూరైన 4 మంచినీటి వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద హార్టికల్చర్ తోటల అభివృద్దికి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఉదయగిరి ఏపీఓ కేటీ ఉమామహేష్ కోరారు. ఆసక్తిగల రైతులు తమ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. తొట్టంబేడి మండలం తాటిపర్తి రౌతుసూరమాల గ్రామాల సమీపంలోని పరిశ్రమల వద్ద డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రగ్ అవగాహన పరీక్ష కార్యక్రమం నిర్వహించారు. పరీక్ష చేద్దాం, మత్తును వదిలిద్దాం నినాదంతో డ్రగ్ డిటెక్షన్ బస్సు, ఆధునిక గంజాయి గుర్తింపు కిట్ల సహాయంతో ప్రజలకు డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నైన్టీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420222.

3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: స్టూడియోలో సమయం 6:10 రీజనల్ న్యూస్ వింటారు తెలుగులో.
1: చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రం ను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లు లో 0 మొత్తం చూసా. నేను అనుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాట్రైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అందరికీ సమానంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య విద్య ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాలలో ఆరోగ్య సేవల బలోపేతానికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దోహదపడిందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థులు యోగా ధ్యానం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి నిద్రకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ సూచిస్తూ
1: Institutions like Dr. NTR University of Health Sciences stand at the heart of this endeavor, for they prepare the skilled and compassionate professionals who transform healthcare system and strengthen the well-being of the society. Dear graduates, today marks the culmination of your hard work, discipline and perseverance. The degrees you receive today symbolize your academic success, but they also signify something far greater.
0: గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి పుష్కరాలలో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1974 కోట్ల రూపాయల వ్యయంతో 1660 పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో 1080 కోట్ల రూపాయల విలువైన 1140 పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మార్పుల వల్ల రాష్ట ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్టంలో గనుల లీజు ప్రక్రియ స్తంభించిపోయిందని వెల్లడించారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి వివరించారు. గతంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, బాక్సైట్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని తన లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల కింద ప్రాసెస్ పూర్తి చేసి 2 ఏళ్ల పాటు వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. నైరుతి రుతుపవనాల కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా

0: గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణంలో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, సన్నద్దత, విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు అన్న అంశంపై సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశానికి దృశ్య మాధ్యమం ద్వారా ఢిల్లీ నుంచి పాల్గొన్న మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ, నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్ల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విపత్తుల తీవ్రతను తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బహుళ విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది పూర్తిగా ఆయన వివరించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జరిగే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా అధికారులు అందుకోనున్నారు. ఈ పురస్కారం సాధించిన ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామంపై ఆకాశవాణి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామం గుండమాల మారుమూల ప్రాంతంలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో ఈ గ్రామం ముందంజలో ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3వ ర్యాంకులో నిలిచి 25 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్తుడు బాబు మాట్లాడుతూ,
1: నా పేరు బాబు, గుండమాల మాది. సరే, మాకు ఈ అవార్డు రావటం చాలా గర్వకారణంగా ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ అవార్డు అంటే జాతీయ స్థాయిలో బెస్ట్ పురస్కారమే. ఈ అవార్డు వచ్చినందుకు మా ఊరు ప్రజలు సహకారం చాలా చాలా మట్టుకు ఉంది. ఎందుకంటే మా ఊరు ఫస్ట్ నుంచి కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. బాగా ఎవరు తప్పు చేసినా గానీ ఖండించే విధంగా ఉండటం వల్ల, మాకు అందరు సమిష్టిగా చేయటం వల్ల మాకు ఈ అవార్డు వచ్చింది.
0: తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు తెలియజేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ, రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒకటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనను ఈరోజు కలిశారు. ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించామని తెలిపారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 48 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయని కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, వసతి ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో ప్రతినిధి బృందం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ది, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాటరైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో. టైం చూస్తే 6:22 అయితే అయిపోయింది. నేను మీ అర్జీ రాకింగ్ మధు అయితే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఎంటర్ అయిపోతాం కృష్ణా తీరంలోకి. మరి కృష్ణా తీరంలో ఇవాళ టాపిక్ ఏంటి అనేది చూస్తున్నారు కదా. మరి ఈరోజు మనం ఒక చిన్న కానీ ఆలోచింపచేసే విషయం గురించి మాట్లాడుకుందాం. కృష్ణా తీరంలో మన జీవితంలో ఎప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఫోన్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా సోషల్ మీడియా కూడా ఉంది, కానీ మనసుకు ప్రశాంతత ఉందా? ఉదయం లేవగానే పరుగులు, రాత్రి పడుకునే వరకు టెన్షన్లు, బిజీగా ఉన్నాం కానీ హ్యాపీగా ఉన్నామా? సో మరి ఆలోచించండి. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం కృష్ణా తీరంలో. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. అభినేత్రి మూవీ నుండి చల్మా రెండు సాంగ్ అయితే వస్తుంది. నకాష్ అజీజ్ ఇంకా సాజిద్ వాజిద్ పాడే మ్యూజిక్ అందించిన ఈ పాటకు లిరిక్స్ రామజోగ శాస్త్రి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో మనమున్నాము కృష్ణా తీరంలో.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా తీరం విత్ యువరాజ్ రాకింగ్ మధుతో. మనము నాము కృష్ణాతీరంలో, మరి కృష్ణాతీరంలో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఉదయం లేవగానే పరుగులు, రాత్రి పడుకునే వరకు టెన్షన్లు, బిజీగా ఉన్నాం కానీ హ్యాపీగా ఉన్నామా అని ఒక్కసారైనా ఆలోచించండి. మరి చిన్నప్పుడు ఐస్ క్రీమ్ కొంటే ఆ ఆనందమే వేరు, మరి ఇప్పుడు పెద్ద పెద్ద వస్తువులు కొన్నా ఆ ఫీలింగ్ అయితే రావడం లేదన్నమాట. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కృష్ణాతీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ బ్రహ్మోత్సవం మూవీ నుండి, బాలత్రిపురం అనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియార్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ మిక్కీ జే మేయర్, లిరిక్స్ సిరివెందల సీతారామ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము కృష్ణా తీరంలో. మనమైతే మాట్లాడుకున్నాం కదా, మరి ఈ రోజుల్లో మనం చాలా బిజీగా ఉంటున్నాం, కానీ నిజంగా హ్యాపీగా ఉన్నామా? లేదు. మరి ఉదయం నుంచి రాత్రి వరకు పనులు, ఇంకా టార్గెట్స్, ఇంకా అలాగే టెన్షన్స్. ముఖంపై స్మైల్ ఉంటుంది కానీ మనసులో స్ట్రెస్ ఉంటుంది. చాలామంది నేను బాగున్నాను అని అనుకుంటారు, కానీ లోపల మాత్రం అలసట, ఒత్తిడి, ఒంటరితనం ఉంటుంది. సోషల్ మీడియాలో హ్యాపీ బ్రౌజింగ్ చేస్తూ ఉంటే హ్యాపీగానే ఉంటుంది, కానీ నిజ జీవితంలో ప్రశాంతత చాలా వరకు తగ్గిపోతుంది. మరి అందుకే కొంచెం టైం మన కోసం కూడా పెట్టుకోవాలి. టేక్ స్మైల్స్ కంటే రియల్ హ్యాపీనెస్ చాలా మంచిదన్నమాట. మరి ఫేక్ స్మైల్స్ గురించి మనం మాట్లాడుకుంటే రియల్ హ్యాపీనెస్ కోసం మనమైతే జీవించాలి. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, ద్వారకా మూవీ నుండి ఎంత చిత్రం కదా అనే పాట అయితే వస్తుంది. సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ సాయి కార్తిక్, లిరిక్స్ రెహమాన్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతీరం. మరి కృష్ణాతీరంలో మనమున్నాం కదా, మరి ఈరోజు ఒక చిన్న ఆలోచింపచేసే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఎందుకంటే సంతోషం వస్తువుల్లో కాదు, మనసులో కూడా ఉంటుంది. సో మరి మనతో మాట్లాడే వాళ్ళల్లో ఉంటుంది, మనసు అర్థం చేసుకునే బంధాల్లో ఉంటుంది. సో మరి మనం స్పెండ్ చేసే టైమ్, మన ఇంట్లో వాళ్ళతో ఎంత స్పెండ్ చేస్తే మనకు అంత రిలీఫ్నెస్ ఉంటుంది. సో మరి ఏమన్నా షార్ట్ అవుట్ అవని విషయాలు ఉన్నా కానీ మనకి షార్ట్ అవుట్ అవుతుంది. సో మరి ఎంతసేపు మనం మనలో ఒక విషయం పెట్టుకొని దాని గురించి ఆలోచించి మనం దాని గురించి కంగారు పడుతూ ఇంట్లో ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోవడం లేదంటే ఫ్రెండ్స్తో సరిగ్గా మాట్లాడలేకపోవడం చేస్తూ ఉంటారు. కొంతమంది తెలియక చెప్తే ఏమనుకుంటారో అని, కొంతమంది మీకు దగ్గరగా అనిపించిన వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా మాట్లాడుకొని ఒక విషయం గురించి షార్ట్ అవుట్ అయితే చేసేసుకుంటే ఎంత రిలీఫ్గా ఉంటుందంటే అంత రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కృష్ణ తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది నీ జత లేక మూవీ నుండి, మనసా మనసా అనే పాట అయితే వస్తుంది. శశికిరణ్ ఎంఎం మనిషి పాడిన ఈ పాటకి మ్యూజిక్ లారెన్స్ దాసరి, లిరిక్స్ రామ్ పెదిశెట్టి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో మనమైతే మాట్లాడుకున్నాం కదా, చిన్న ఆలోచింపచేసే విషయం గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి కొంచెం టైం మన కోసం కూడా పెట్టుకోవాలి, ఫోన్లకు కాకుండా కుటుంబానికి దగ్గర అవ్వాలి. బిజీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ మనమైతే క్రియేట్ చేసుకోవాలి. అది ఎవరో చెప్తే కాదు, మన చేతుల్లో మన ఆలోచనలోనే ఉంటుంది. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కృష్ణా తీరంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది నిర్మలా కాన్వెంట్ మూవీ నుండి, కొత్త కొత్త భాష అనే పాట అయితే వస్తుంది. ఏఆర్ రెహమాన్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ రోషన్ సాలూరి, ఇంకా లిరిక్స్ వచ్చి అనంత శ్రీరామ్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ తీరం. మరి ఇవాళ్ళ మనమైతే మాట్లాడుకున్నాం కదా, మరి ఇదే ఈరోజు మన చిన్న ఆలోచన. మళ్ళీ మరో ఆలోచనతో మళ్ళీ మనమైతే మళ్ళీ కలుద్దాం. మరి కృష్ణ తీరంలో మంచి మాటలైతే మాట్లాడుకున్నాం, చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా. మరి మీరు కూడా ఆలోచించండి తప్పకుండా. మరి ఇంట్లోనే ఫ్యామిలీతో ఉండండి, టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా రిలీఫ్ అవ్వడానికి కూడా మనం వేస్ అనేది వెతుక్కోవాలి. సో మరి హ్యాపీగా ఉండండి, మరి అలాగే మంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది పడేసావే మూవీ నుండి, ఆశ ఆశ అంటూ రమ్య బెహర పడిన. ఈ పాటకు మ్యూజిక్ అనూప్ రుబెన్స్, లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల ద్వారా విడుదలైన 8,90,874 రూపాయల విలువ గల చెక్కులను స్థానిక క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు వేమూరి ఎమ్మెల్యే ఆనందబాబు ఈరోజు పంపిణీ చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు సుమారు 9.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బోడిప్రసాద్ ఈరోజు పంపిణీ చేశారు. డిఎస్సీలో అక్రమాలు అంశంపైన గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘంటసాల మండలం తాడేపల్లిలో ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా పనులు చేయించి జల సంరక్షణ లక్ష్యాన్ని సాకారం చేయాలని అధికారులకు సూచించారు. ఏ విభాగంలోనైనా సేవల నిమిత్తం అధికారులు ఉద్యోగులు నగదు డిమాండ్ చేస్తే నగరపాలక సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 1800425976 లేదా 8102288999 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబలేసు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జూన్ 5న మొక్కలు నాటడం, నెట్ జీరో హెల్దీ క్యాంపస్ల ఏర్పాటుకు కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్వతీపురం జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ రైల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భారత షట్లర్ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో నిలిచారు. నిన్న 11వ స్థానంలో నిలిచిన సింధు ఈరోజు ఇండోనేషియా ఓపెన్లో థాయిలాండ్ క్రీడాకారిణి బుసాసన్ ఓడించి 1 స్థానం మెరుగుపరుచుకున్నారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: FM 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతులుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన

0: గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
1: జుబా హమారీ రాష్ట్ర కి శక్తి, ఆశా ఔర్ ఉజ్వల భవిష్యత్ కి ప్రతీక హై. మేరీ సభీ జుబాఓ, విశేషకర్ జనజాతీయ సముదాయ కి జుబాఓ సే అనురోధ హై కి ఉన్హే ఆప్నే జోడో ఔర్ ఆప్నే లోగో కో నహీ భూల్నా చాహియే. జుబా శక్తి విరాసత్ పర్ గర్వ కర్తే హుయే ఆధునిక శిక్షా ఔర్ టెక్నికో కే బల్ పర్ ఆగే బఢే తబ్ సశక్త సమృద్ధ ఔర్ ఆత్మనిర్భర భారత్ కా నిర్మాణ హో.
0: యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి, వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా పనిచేస్తాయని రాష్టపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీ లమిచ్చానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ధి, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
2: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
0: జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026 నోటిఫై చేస్తూ, ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాలపరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడం పైన ఉన్న శ్రద్ద ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య

సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है.
5: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: जिनके पास कोई गारंटी नहीं है, सरकार खुद उनकी गारंटर बन रही है।
1: गत 6 ఏళ్లలో పీఎం స్వనిధి పథకం కింద 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు 17,800 కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందజేశారు. అదనంగా వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రూపంలో సుమారు 800 కోట్ల రూపాయల సహాయం కూడా అందించబడింది. నేడు దేశ వ్యాప్తంగా వీధి వ్యాపారులు, వీరిలో సుమారు 46% మంది మహిళలు, తమ వ్యాపారాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నారు. పీఎం స్వనిధి 6 ఏళ్లు. ఉత్సాహం, గౌరవం, ఆత్మగౌరవం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూసి 7:18 లాంటి 50 సెకండ్లు. నేను మీ ఆర్జే రావు కింగ్ మధుతో. మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు మనసున మనసులోకి. మరి మనసున మనసులోకి మరి ఎంతమంది రెడీగా ఉన్నారు మరి ఆన్సర్ పంపించడానికి? మరి నేనైతే క్వశ్చన్ రెడీగా ఉంది. మరి ఏ మూవీలో తమన్నా హీరో రామ్తో ఎక్కువసేపు నటించారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నేనైతే నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తున్నాను ప్రేమ మూవీ నుండి. మీకోసం ఒక సాంగ్ అయితే వస్తుంది, ఎవరే ప్రేమను మాయనది అనే పాట అయితే వస్తుంది. విజయ్ యేసుదాస్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ గోపి సుందర్, లిరిక్స్ శ్రీమణి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము మనసున మనసులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఏ మూవీలో తమన్నా హీరో రామ్ తో ఎక్కువ సేపు నటించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మరి చాలా మంది అయితే మెసేజ్లు పంపించేశారు వాట్సాప్, కాబట్టి సూపర్ ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది. సో మరి హాయ్ మధు, కనకరావు పెడ నుండి అంటూ ఎందుకంటే ప్రేమ అంటే అని మెసేజ్ పెట్టారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ ఆన్సర్ ఈజ్ ఎందుకంటే ప్రేమ అంటే అని పెట్టారు. ఇంకా సుష్మా విశ్వనాథ్, చీమసంద్ర బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు ఎందుకంటే ప్రేమ అంటే అంటూ. ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఫణి సత్యసాయి తెనాలి నుండి మెసేజ్ పంపించారు, సేమ్ ఆన్సర్ పంపించారు. ఇంకా హాయ్ మధు గారు గుడ్ ఈవినింగ్ అంటూ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుండి మెసేజ్ పంపించారు ఎందుకంటే ప్రేమ అంటే అంటూ మెసేజ్ పంపించారు అనమాట. చూద్దాం, ట్రై చేద్దాం ఎంతమంది రైడర్స్ పంపించారో. భాస్కరపేట నుండి కూడా ఎందుకంటే ప్రేమ అంటే అంటూ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ ప్రశ్న అర్థం కాలేదు అని చెప్పి మెసేజ్ పంపించారు అనమాట. ఇంత క్లారిటీగా చెప్పానంటే ఏ మూవీలో తమన్నా హీరో రామ్తో

ఎక్కువసేపు నటించారు అని అడిగాను. ఇంకా గుడ్ ఈవినింగ్ మధు గారు అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి ఎందుకంటే ప్రేమ అంటే అంటూ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, ఎందుకంటే ప్రేమ అంటే అంటూ. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి సేమ్ ఆన్సర్ పంపించారు. అలాగే నెమోని గ్రామం నుండి నార్కట్పల్లి మండలం అంటూ పున్న వెంకటేశం హేమలత మెసేజ్ పంపించారు, ఎందుకంటే ప్రేమ అంటే అంటూ. మహమ్మద్ ఇనాయతుల్లా భవనీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి సేమ్ ఆన్సర్ పంపించారు. అలాగే పెడన జోగనందరావు కాలనీ అప్పల్ రాజు గారు మెసేజ్ పంపించారు, సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు సేమ్ మెసేజ్ ఆన్సర్ పంపించేశారు అన్నమాట. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ అంటూ మెసేజ్ పంపించారు, ఎందుకంటే ప్రేమ అంటే అంటూ. సో మరి ఆన్సర్ ఈజ్ ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఎందుకంటే ప్రేమ అంటే. సో మరి చాలామంది రైట్ ఆన్సర్లు పంపించేశారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి మనమున్నాము మనసున మనసేలో. మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా. సో మరి గౌరీ పండిట్ ఏ మూవీతో హీరోయిన్గా పరిచయం అయ్యింది? ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గౌరీ పండిట్ ఏ మూవీతో హీరోయిన్గా పరిచయం అయ్యారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, సరైనడు మూవీ నుండి రంగురంగు సైకిల్ ఎక్కి అనే పాట అయితే వస్తుంది. బ్రిజేష్ షాడిల్జా సోను కక్కర్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్కమ్ బ్యాక్ టు మనసున మనసే. మరి మనసున మనసేలో అయితే మనం ఉన్నాం కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ విన్నారు కదా, మరి గౌరీ పండిట్ ఏ మూవీతో హీరోయిన్గా పరిచయం అయ్యారని చెప్పి మరి ఎంతమంది రైటర్స్ పంపించారో చూద్దాం. విశ్వగ్న విజయవాడ నుండి అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ అయితే నేను అప్పుడే చెప్పను, రైట్ ఆన్సర్ పంపించారో కాదు అని చెప్పి. మరి ఇంకా రైట్ ఆన్సర్ అయితే మెసేజ్ పంపించారు. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అశోక్ మూవీ అనుకుంటున్నాను అంటూ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుండి మెసేజ్ పంపించారు. ఇంకా నార్కెట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి ఉన్న వెంకటేశం హేమలత మెసేజ్ పంపించారు. అలాగే శ్రవంతి హైదరాబాద్ నుండి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఇంకా ఆంధ్రుడు మూవీ అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా చీమచంద్ర బెంగళూరు నుండి సుష్మా విశ్వనాథ్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. గుడ్ ఈవినింగ్ మధు గారు అంటూ ఎందుకంటే ప్రేమ అంటే హైదరాబాద్ నుండి అంటూ ఇందాక క్వశ్చన్కి ఆన్సరు ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సరు రెండు కలిపి పెట్టేశారనమాట. హనీ ఇంకా నిష్క మెసేజ్ పంపించారు శ్వేత లక్ష్మి అంటూ. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కానూరు నుండి తాతారావు రైట్ ఆన్సర్ మెసేజ్ ఆంధ్ర వాళ్ళ అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ అయితే కాదు. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే బాను కమక కూరు తిరుపతి డిస్టిక్ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు, లలిత మురళి బాను అంటూ. ఇంకా హాయ్ మధు గారు అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, గోపీచంద్ నటించిన ఆంధ్రుడు ద్వారా అంటూ. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా ఆంధ్రుడు అంటూ మెసేజ్ పంపించారు. సో మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ ట్రై చేశారు, సో మరి రైట్ ఆన్సర్ పంపించేశారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. అలాగే నెక్స్ట్ మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి నేను అడిగే క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, మరి సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ మూవీ ఏంటి? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ మూవీ పేరు తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM. మరి మీకోసం

విన్నర్ వేమ మూవీ నుండి ఓ చిలియా అంటూ సాంగ్ అయితే వస్తుంది. పూర్ణచంద్ర లిప్సికా పడిన ఈ పాటకు మ్యూజిక్ పూర్ణచంద్ర బిఆర్ ఇంకా లిరిక్స్ కూడా పూర్ణచంద్రి బిఆర్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు మనసున్న మనసే. మరి మనసున్న మనసులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ మూవీ పేరు అని చెప్పి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మనమైతే హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి, నిష్క, ఎన్హని రెండవ ప్రశ్నకి, మూడవ ప్రశ్నకి ఆన్సర్ అయితే పంపించేశారు అన్నమాట. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకి రాజు గారు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రామకృష్ణారెడ్డి కర్ణాటక గనగలూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఇంకా నిన్ను చూడాలని అంటూ సురేష్ ఫ్రమ్ రేపల్లి నుండి మెసేజ్ పంపించారు. నేను అడిగినది సీనియర్ ఎన్టీఆర్ గురించి. ఇంకా నెక్స్ట్ హాయ్ సార్ అంటూ లలిత, మురళీ, భాను, కమకూరు, తిరుపతి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సిఆర్ నుండి రాజేశ్వరి, రామ్, చరణ్, హేమ, జవాబు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి నేనైతే చెప్పేస్తున్నాను. లక్ష్మి ఫ్రమ్ గుంటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా, మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మన దేశం అనమాట. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ మూవీ, రైట్ ఆన్సర్ మన దేశం. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకోసం రెడీగా ఉంది. హీరో తరుణ్, త్రిష కలిసి నటించిన మూవీ పేరు తెలుసా? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. హీరో తరుణ్, త్రిష కలిసి నటించిన మూవీ పేరు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీకోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. మరి మీకోసం పాట కూడా వచ్చేస్తుంది. సాహేబా సుబ్రహ్మణ్యం మూవీ నుండి సాంగ్ ప్లే చేస్తున్నాను, గుట్టుగా నిందేనే అనే పాట అయితే వస్తుంది. రాకెండు మౌలి, వెన్నెల కంటి పడిన. ఈ పాటకి మ్యూజిక్ షాన్ రెహమాన్, లిరిక్స్ రాకెండు మౌలి, వెన్నెల కంటి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

వెల్కమ్ బ్యాక్ టు మనసున మనసే. మరి మనసున మనసులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, హీరో తరుణ్ త్రిష కలిసి నటించిన మూవీ పేరు ఏంటి అని చెప్పి. ఎంతమంది పంపించారు రైట్ ఆన్సర్ చూద్దాం. విశ్వజ్ఞ విజయవాడ

నుండి మన దేశం అంటూ మెసేజ్ పంపించారు. మరి అంతకుముందు మెసేజ్ పంపించారు, మరి ఇప్పుడు మెసేజ్ అయితే ఇంకా పంపించలేదు. ఇంకా హాయ్ ఆర్జే మధు గారు అంటూ శుభ సాయంత్రం అంటూ ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుండి కూడా ఇందాక ఆన్సర్కి మెసేజ్ పంపించారు. ఇంకా హాయ్ నమస్తే అంటూ రఘుబీర్ సింగ్ సుగుణబాయి ఏలూరు నుండి కూడా మెసేజ్ పంపించారు. కనకారావు పెడన్న నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సులోచన కరీంనగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇందాక ఆన్సర్ మా ఆన్సర్ చదవలేదు సార్ అంటూ మెసేజ్ పంపించారు. తప్పకుండా చదివాను కాబట్టి మీరైతే లేట్గా పంపించి ఉంటారు. ఇంకా ఇప్పుడు ఆన్సర్ పంపించేసేయండి తప్పకుండా, మన అయితే నెక్స్ట్ ఆన్సర్ ట్రై చేయండి, ఇప్పుడైతే టైం అయిపోయింది కాబట్టి. ఇంకా సురేష్ ఫ్రమ్ రేపల్లె నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్నం వెంకటేశ హేమలత రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సుధా కొత్తగూడెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు సార్ ఇంతకుముందు ఆన్సర్ మన దేశం అని రైట్ ఆన్సర్ పంపించాను సార్, ఆ మెసేజ్ చదవలేదని పంపించారు. తప్పకుండా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నీ మనసు నాకు తెలుసు అంటూ మూవీ పాలెంపోలయ్య అంటూ ఆలగడ్డ నందల జిల్లా నుండి మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ సార్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు మురిహరి యశోద జానకి రాజు అంటూ. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్వేత లక్ష్మి నిష్కా ఎన్ హనీ ఫ్రమ్ హైదరాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి నీ మనసు నాకు తెలుసు ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ అని ట్రై చేశారు, తప్పకుండా రైట్ ఆన్సర్లు కూడా పంపించేశారు. మరి చాలామంది ట్రై చేశారు కదా, సో మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా మరి షో కూడా మనసున్న మనసేలో. మరి నేను అడిగిన క్వశ్చన్లకి సూపర్గా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు. మరి మీకోసం లాస్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది ఆగడు మూవీ నుండి సింహ శృతి హాసన్ పడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM. Hello.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 9 పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతంలో పట్టాదారు పాస పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రష్యా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ మాస్కో చేరుకున్నారు. ఈ రోజు నుంచి 7వ తేదీ వరకు మంత్రి లోకేష్ రష్యాలో పర్యటించనున్నారు. భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ అభివృద్దికి కట్టుబడి ఉన్న రాష్ట ప్రభుత్వం ఖరీఫ్ 2026 సీజన్లో పచ్చిరొట్ట పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారెపు అచ్చెన్నాయుడు తెలిపారు. వర్షాకాలం సమీపిస్తున్నందున రాజధాని అమరావతిలో వరద ముందు నియంత్రణ పనులను శరవేగంగా చేపట్టాలని అమరావతి అభివృద్ది సంస్థ ADC మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాజధాని రైతులకు అభివృద్ది చేసి ఇచ్చే LPS జోన్లలో అంతర్గత రహదారులు, స్టామ్ వాటర్, సివరేజీ, పవర్ లైన్ల నిర్మాణాలను సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు ఈ రోజు అధ్యయనం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తుందని, ఎన్ని అడ్డంకులు వచ్చినా అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ది చేయనున్నట్లు MLC ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతిలో అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఎపిక్స్ ల్యాబ్స్ ఏర్పాటుకు కియా ఇండియా, RTIH సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా డాక్టర్లు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈరోజు సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ, నాడు నేడు వంటి గత ప్రభుత్వ పథకాల నిలిపివేతపై ఈ సమావేశంలో చర్చించినట్లు వారు తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు జడ్జీల నివాస సముదాయాలు, శాశ్వత హైకోర్టు భవనాల భద్రతపై గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. కృష్ణా జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయాలని, అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షూడియోలో టైం చూసి 8:04 దాటింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో. మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు మీ ఫేవరెట్ డ్యూయట్లోకి. మరి మీకోసం డ్యూయట్లో సూపర్ డ్యూయట్ అయితే మరి నేనైతే ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను. మరి అల్లుడు సీను మూవీ నుండి సాంగ్ అయితే వచ్చేస్తుంది. నీలి నీలి కళ్ళల్లో నానే పాట అయితే వస్తుంది. కార్తిక్ హరిణి పడిన ఈ పాటకు మ్యూజిక్ దేవశ్రీ ప్రసాద్, లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 哈哈哈哈。咚叽咯咯叽咯，咚叽咯咯叽咯，咚叽咯咯叽咯，叽咯咯咯咯，咚叽咯咯叽咯，咚叽咯咯叽咯，咚叽咯咯叽咯，叽咯咯咯咯。巴拉巴拉的，杰巴雷诺，打开了窗。
1: కచ్చిక్
0: తరకడ జం
1: కచ్చిక్
0: తరకడ జం
1: కచ్చిక్
0: తరకడ జం కచ్చిక్ యారో చూస్

తరగడి చాలు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. లక్ష్మీ మూవీ నుండి సూపర్ గా సాంగ్ అయితే వినేశారు రాజేష్ గంగా పడిన. ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. మనమున్నాము డ్యూట్ డ్యూట్ లో, సూపర్ డ్యూట్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ డ్యూట్ మీకోసం అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ లక్ష్యం మూవీ నుండి నిలువవే బాలకనుల దాన అనే పాడైతే వస్తుంది హేమచంద్ర పడిన. ఈ సాంగ్ అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గిరిజన లబ్దిదారులకు ఉపకార వేతనాన్ని అందించే కార్యక్రమంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అనేది సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. వ్యక్తులను చైతన్యవంతులుగా సమర్థులుగా విద్య తీర్చిదిద్దుతుందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తోందని రాష్టపతి తెలిపారు. ప్రభుత్వ ఉపకార వేతన పథకాలు గిరిజనుల జీవితాలను మార్చివేశాయని చెప్పారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, దానిని గుర్తించి అభివృద్ది చెందడానికి

0: సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము తెలియజేస్తూ,
1: मुझे ये जानकर प्रसन्नता हुई कि उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खुलती है। अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्र में उच्च शिक्षा प्राप्त की है। कोई युवाओं को अन्य देशों के प्रतिष्ठित विश्वविद्यालय में भी अध्ययन का अवसर प्राप्त हुआ है। अपने कठिन परिस्थितियों का सामना करते हुए जो उपलब्धियां हासिल की है वे लाखों युवाओं के लिए प्रेरणा के स्रोत है।
0: ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటూ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసింది. భారత్కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరింత కాలం దేశంలో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్టేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు పూర్తయిన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపుకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడవ పక్షం ప్రమేయం అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు, అలాగే తదనంతరం నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించబడినప్పటికీ కొన్ని అపరిష్కృత విభాగాలున్నాయని తెలిపారు. జమ్మూ కశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తప్పుపట్టారు. జమ్మూ కశ్మీర్ లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని జైష్వాల్ పేర్కొంటూ,
2: కన్సర్నింగ్ ఇండియా నేపాల్ బౌండరీ యాజ్ వెల్ యాజ్ ది సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ మేడ్ బై ది నేపాలీ ఫారెన్ ఆఫీస్ ఆన్ దిస్ మ్యాటర్ వై క్లోజ్ టు 98% ఆఫ్ ఇండియా నేపాల్ బౌండరీ హ్యాస్ బీన్ డిమార్కేటెడ్ అండ్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బయోలాటరల్ మెకానిజమ్స్ టు డీల్ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బౌండరీ మ్యాటర్స్ ఇట్ షుడ్ బి క్లియర్ టు ఆల్ కన్సర్న్డ్ దట్ దర్ ఇస్ నో రోల్ ఫార్ ఎనీ థర్డ్ పార్టీస్ ఇన్ అ బయోలాటరల్ మ్యాటర్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్.
0: దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చినవారు, అలాగే ఆ దేశం గుండా ప్రయాణించిన వారికి ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కంఠరాల నొప్పి, విరేచనాలు, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని ఆ మంత్రిత్వ శాఖ సూచించింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్పల్లి, జస్టిస్ వెంకట సుబ్రహ్మణి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. అదేవిధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ జర్మనీలోని తూరింగియా రాష్ట మంత్రి మారియో వైట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోటోనిక్స్ పరిశ్రమల నేతృత్వంలోని డీప్టెక్ భాగస్వామ్యాలపై న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత జర్మనీ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ప్రజల మధ్య కూడా బలమైన సంబంధాలున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పరిశోధనలు, ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ది రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నీటి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ గణనీయమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు సీడీసీలకు 2వ విడత వైద్య సహాయాన్ని భారత్ ఈరోజు పంపింది. ఇందులో రక్షణ పరికరాలు, రోగ నిర్ధారణ పర్యవేక్షణ పరికరాలు, మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్రికా సీడీసీకి వైద్య సహాయాన్ని పంపించిందని తెలిపారు. ఈ 43 టన్నుల వైద్య సామాగ్రి అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని జయశంకర్ వ్యక్తం చేశారు. వాతావరణం రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ

0: మధ్యప్రదేశ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశముందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు రేపటి వరకు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: South West monsoon is likely to set in over Kerala around 4th June 2026. Apart from that, isolated heavy to very heavy rainfall, that is rainfall amount is 7 to 20 cm, very likely over Kerala during next 7 days. Also isolated heavy rainfall, that is rainfall amount is 7 to 11 cm, likely over Tamil Nadu and Karnataka during next 6 to 7 days. Moderate to severe thunderstorm activity along with gusty wind speed reaching 40 to 50 likely over many parts of the country.
0: జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రధానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 42 పంచాయతీలకు అవార్డులను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74267 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమై చివరకు 382 పాయింట్ల లాభంతో 74669 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 23483 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.28 పైసలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.96 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4528 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మషతిలతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల పాల్ మషతిలకు ఉన్న దృఢ సంకల్పాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసే 8:40 దాటి 20 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమైతే ఉన్నాము డ్యూయట్లో. మరి డ్యూయట్లో మనం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది లీడర్ మూవీ నుండి అవునన్నా కాదన్నా అనే పాట అయితే వస్తుంది. నరేష్ అయ్యర్ శ్వేత పండిట్ పాడిన ఈ పాటకు లిరిక్స్ వేటూరి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: డ్యూ డేట్ లో మనం ఉన్నాము. మరి నెక్స్ట్ డ్యూయట్ మీకోసం అయితే వచ్చేస్తుంది. లోఫర్ మూవీ నుండి జియా జిల్లే అనే పాట అయితే వస్తుంది. అజిత్ నిజార్ ప్రణవి పాడిన. ఈ పాటకు మ్యూజిక్ సునీల్ కశ్యప్, లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి.

0: Ek Bharti FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసే 9:01 దాటి 40 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో. మరి మీరైతే ఎంటైపోతున్నారు వినిపించిని రాగలేలో. మరి 10 గంటలకు అయితే వినిపించిని రాగలేలో వింటారు. ఇంకా అలాగే ఇప్పుడైతే మధుర స్వరాలు మీకోసం నేనైతే రెడీగా ఉన్నాను. మరి మధుర స్వరాలలో మీకోసం ఆపాత మధురాలను మీకోసం నేనైతే అందించడానికి రెడీగా ఉన్నాను. ప్రేమలోని మాధుర్యాన్ని, భావాల్లో నిశ్శబ్దాన్ని ఎంతో అందంగా చెప్పే ఈ మెలోడీ వినేవారి హృదయాన్ని తాకుతుంది. మరి రోజంతా బిజీగా ఉన్న మనసుకు ఈ పాట ఒక చిన్న ప్రశాంతతలా అనిపిస్తుంది. మరి మీకోసం వర్షం భూమి నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. నీటి ముల్లై అనే పాట అయితే వస్తుంది. సాగర్ సుమంగళి పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మరి నెక్స్ట్ సాంగ్ ఏదో వస్తుంది. ప్రేమలో ఉన్న అందమైన భావాలను మెలోడియన్ సంగీతంతో మనసుకు దగ్గర చేసే అద్భుతమైన పాట ఇప్పుడు మీకోసం. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ అద్భుతమైన విజువల్స్, మనసుకు హత్తుకునే లిరిక్స్ ఈ సాయంత్రాన్ని ఇంకా స్పెషల్గా మార్చే ఈ మెలోడీ మీకోసం. జీన్స్ మూవీ నుండి నేనైతే ప్లే చేస్తున్నాను. సోను నిగమ్, హరిణి, సంగీత, కృష్ణరాజ్ పాడిన ఈ పాటకి మ్యూజిక్ ఏఆర్ రహమాన్, లిరిక్స్ ఏఎం రత్నం, శివగణేష్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మద్రాస్ స్వరాలలో. మరి అనంతపురం మూవీ నుండి సాంగ్ అయితే విన్నారు. చిత్ర పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల వినిపించి మద్రాస్ స్వరాలలో మనమైతే ఉన్నాము. మరి మద్రాస్ స్వరాలలో మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది. ప్రేయసులోని అందాన్ని ఆనందాన్ని ఆ అమాయకత్వమైన భావాలను ఎంతో చక్కగా చూపిస్తుంది. ప్రేమలోని మధురమైన భావాలను మనసుకు హత్తుకునే సంగీతంతో అందంగా చెప్పిన ఒక అద్భుతమైన పాట మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. ప్రియురాలు పిలిచింది మూవీ నుండి పలికే గోరింగ్ అనే పాట అయితే వస్తుంది. సాధన సర్గం పడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రహమాన్, లిరిక్స్ ఎం రత్నం, శివగణేష్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్లో టైం చూసే 9:36 అయితే అయిపోయింది. మనమున్నాము మధుర స్వరాలలో. మరి తెలుగు సినీ సంగీతంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన పాటల్లో ఒకటి మురారి సినిమా. పల్లెటూరి అందాలను, ప్రేమలోని అమాయకత్వాన్ని ఎంతో అందంగా చూపిస్తుంది. మరి మణి శర్మ సంగీతంలో వచ్చిన ఈ పాట, ఆ మధురమైన లిరిక్స్ మీకోసం. సుద్దాల అశోక్ తేజ అందించిన ఈ లిరిక్స్కి పాడినవారు ఉదిత్ నారాయణ. మరి మురారి మూవీ నుండి మీకోసం ఈ పాట ఏదో వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము మధుర స్వరాలలో. మరి మధుర స్వరాలలో మరి నెక్స్ట్ పాట అయితే వస్తుంది, ప్రేమలోని మొదటి చూపు. ఆ మధురమైన అనుభూతిని ఎంతో అందంగా చెప్పే పాట మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. హరీష్ జేరా సంగీతంలో వస్తున్న ఈ పాట అయితే మీకోసం ఘర్షణ మూవీ నుండి జీన్ శ్రీనివాస్ పడిన ఈ

వెల్కమ్ బ్యాక్ టు మధురస్వరాలు. మరి ఒక మధురస్వరాలలో మనం ఉన్నాము. మరి నెక్స్ట్ పాట అయితే వస్తుంది, ఒక నగర జీవితాన్ని, ఉత్సాహాన్ని, స్వేచ్ఛను ఎంతో స్టైలిష్గా చూపిస్తుంది ఈ సినిమా. మరి హీరో స్టైల్లోతో కలిపి ఈ సాంగ్ ఒక సెలబ్రేషన్లా ఉంటుంది. ఇప్పుడు ఈ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ని ఎంజాయ్ చేసేద్దాం. చూడాలని ఉంది మూవీ నుండి మీకోసం నేనైతే సాంగ్ ప్లే చేస్తున్నాను. హరిహరన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ వేటూరి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్లో టైం చూస్తే 10:02 లాంటి 20 సెకండ్లు. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే మరి ఇంకెందుకు ఆలస్యం. మన టైం అయితే వచ్చేసింది వినిపించిన రాగలేలోకి ఆపాత మధురాలను మీకు అందించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఆపాత మధురాల గీతాల మాలిక వినిపించిన రాగలేలోకి వెల్కమ్ చెప్పేద్దాం. మరి వినిపించిన రాగలేలో మీకోసం పాట అయితే వస్తుంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు రచన ఆత్రేయ. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: City FM 101.3.
1: వినిపించిన రాగలిలో మనమున్నాము. ఆపాత మధురలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ పాట ఏదో వస్తుంది, బొమ్మరిల్లు చిత్రం నుండి కట్టుకున్న బట్టకుంది అనే పాట ఏదో వస్తుంది. ఎల్లారీశ్వరి పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము వినిపించిన రాగలేలో, ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతులేని వింత కదా చిత్రం నుండి పాట అయితే విన్నారు. జి ఆనంద్, ఎస్పి శైలజ పాడిన ఈ పాటకు రచన సి నారాయణ రెడ్డి. మరి వినిపించిన రాగలేలో తర్వాత వచ్చే పాట ఎంకి నాయుడు బావ చిత్రం నుండి మొక్కులెన్నో అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన అత్రేయ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించిని రాగాలేలో, మరి వినిపించిని రాగాలేలో, మరి తర్వాత వచ్చే పాట సుగుణ సుందరి కథా చిత్రం నుండి అల్లారీశ్వరి పాడిన ఈ పాటకు రచన ఆరుద్ర. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము వినిపించిని రాగలేలో ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. విజయం మనదే చిత్రం నుండి పాటైతే విన్నారు. సన్నజాజి పూలు పెట్టి అనే పాట ఎస్ జానకి పాడిన ఈ పాటకు రచన సి నారాయణ రెడ్డి. వినిపించిని రాగలేలో మరి తర్వాత వచ్చే పాట మాయని మమత చిత్రం నుండి కనులు మాట్లాడునని అనే పాటైతే వస్తుంది. ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు రచన సి నారాయణ రెడ్డి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

అమాయకుడు చిత్రం నుండి పాటైతే విన్నారు. పిబి శ్రీనివాస్, పి సుశీల పడిన ఈ పాటకు సంగీతం బి శంకర్, రచన సి నారాయణ రెడ్డి. వినిపించిన రాగాలిలో మనమున్నాము, మరి ఆ పాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట అర్ధాంగి చిత్రం నుండి సిగ్గేస్తుందై బావ అనే పాటైతే వస్తుంది. పి లీలా పడిన ఈ పాటకు రచన అత్రేయ. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: అందులోకి అరకోడి కూరున్నది. అందులోకి అరకోడి కూరున్నది. ఆ పైన పొట్టు చేరున్నది.
1: అబో అబో.

0: నీకు రోగం వస్తే ఘాటైన మందున్నది, రోగం వస్తే ఘాటైన మందున్నది, నిన్ను సాధనం వల్ల కాటి దెబ్బున్నది.
1: వినిపించిని రాగలలో మనమున్నాము. మరి తర్వాత వచ్చే పాట రోజులు మారే చిత్రం నుండి ఏరువాక సాగర్ అనే పాట అయితే వస్తుంది. జిక్కి పాడిన ఈ పాటకు రచన కోశరాజు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఏకరాగ సభ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి గానంలో తోడి రాగంలో కొన్ని అంశాలు వింటారు. వాద్య సహకారం వాయిలిన్ శ్రీ అన్నవరపు రామస్వామి, మృదంగం శ్రీ వి కమలాకరరావు. ముందుగా రావే హిమగిరి కుమారి, శ్యామశాస్త్రుల వారి స్వరజతి ఆతితాళం.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం.